ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు నెల 27వ తేదీ గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహార్ట్స్ పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే వినొచ్చు. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 52 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము.

ఇంతవరకు ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో విన్నాము శ్రీ సాయిబాబా భక్తి గీతాలను. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుట ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో మీనాక్షి స్తోత్రము అష్టోత్తరమును విందాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇయాల్టి కార్యక్రమాల్లో ఇవాళ ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలు, అవి ప్రసారమయ్యేటి సమయాల్ని చూద్దాం. పొద్దుటపూట ప్రసారంలో 7:15 నుంచి 8 గంటల వరకు అంబటాల సంగతులు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజుటి ఈ కార్యక్రమంలో విందాము పానంపదలం ఆరోగ్య శీర్షికన నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదాన ప్రాముఖ్యం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ జి అనిషతో ముచ్చట వింటారు. శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం శీర్షికన దౌర్బల ప్రభాకర శాస్త్రి వినిపించే లఘు ప్రసంగ మాలిక నుంచి 3వ భాగం ప్రసారమవుతుంది. ఈరోజు న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విందాము. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఎలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. పొద్దున 8 గంటలకి సమాచార ప్రభాత్, 8:00 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే. 8:30 పొద్దున నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 66వ భాగాన్ని వినొచ్చు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. యశ్రోతలు, మీరెంతగానో మెచ్చే, మీకు నచ్చే, మిమ్మల్ని అలరించే పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుటపూట ప్రసారంలో 8:45 నుంచి 10 గంటల వరకు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని వినొచ్చు. ఈ కార్యక్రమానికి మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే ఫోన్ చేసి కోరుకోవచ్చు. పొద్దున 10 గంటల నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3 నుంచి 5 వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలను వినొచ్చు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సొంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:30 పిల్లల కోసం ప్రత్యేకంగా వినిపిస్తున్నటువంటి శీర్షిక కతిందాం. ఈరోజుటి ఈ కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి పాప ఉపాయం రాక్షసుల హతం కథను, పెద్దల మాట కథల సంపుటి నుంచి పెద్దల మాట కథను చదివి వినిపిస్తారు వరలక్ష్మి జ్యోతి. ఈ కథల్ని రాసింది చంద్రప్రతాప్ కంతేటి, కన్నెగంటి అనసూయ. లలిత సంగీత కార్యక్రమంలో సాయంత్రం 5:45 ఆదిలాబాద్కు చెందిన సుశీల బృందం పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 ప్రసారమయ్యే పల్లె పదాలు కార్యక్రమంలో బజారత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్వే బబ్రువాహన్ పాడిన ఆధ్యాత్మిక భజనలు, తలమడుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడినటువంటి తుకుడోజీ మహారాజ్ భజనల్ని వినొచ్చు సాయంత్రం 6:20. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో ఈరోజు విందాము ఖరీఫ్ పంటల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో ముచ్చట వింటారు. రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పంటల సాగు, బర్రెల పెంపకం అనుభవాలను గురించి చెప్తారు. నేరేడుగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన తోట నాగేష్తో ముచ్చటలో వికసిత భారత్ రాత్రి 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ కథారచయిత స్కైబాబా రాసిన కథ నుంచి ఓ ఖండికను, ప్రముఖ కవి డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు రాసినటువంటి పద్యాల్ని చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఇక సాయంత్రం పూట ప్రసారంలో సినిమా పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో, రాత్రి 8 గంటలకు ఉషారులో ఉషారైన పాటల్ని వినొచ్చు. ఈ రెండు కార్యక్రమాలకి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. 9:40 ఫిల్మీ గానేలో హిందీ సినిమా పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో పూర్తిగా మధురమైన పాత కొత్త పాటల్ని వినుడు మరవకుండ్రి. శ్రోతలు మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రతిరోజట్లాగానే ఈ రోజు కూడా రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఆయా సమయాలకు మీకు నచ్చిన కార్యక్రమాన్ని ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. ఆకాశవాణి సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తల్ని విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తల్ని ఢిల్లీ నుంచి, జిల్లా సమాచార లేఖ 7:00 తెలుగులో వార్తల్ని 7:05 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలుగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్ల వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: ఈ దారి గుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభిస్తూ త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకి ఇప్పుడు ఏలూరు పాడు, రైకులూరు ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ మారబోతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతుల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక్క ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరం అనేటువంటి పరిస్థితి చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
0: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ
3: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకి పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకన్నేశ్వర బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, సెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానమ్మల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: एम आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका ऋचा झा। अथ वार्ताः। नेपालदेशे ह्यः सहसा भीषण जलाप्लावस्य अनन्तरं प्रायः 60+ जनानां मृत्युः अभवत् तथा 75+ जनाः लुप्ताः सन्ति। विलुप्तेषु 33+ भारतीय नागरिकाः अपि सम्मिलिताः सन्ति। मध्यनेपाल प्रदेशे जातः अयं जलाप्लावः अनेकान् नगरान् ग्रामान् च विनाशितवान्। अनेके महत्वपूर्णाः सेतवः प्रवाहेन नष्टाः तथा प्रायः 12 जलविद्युत परियोजनाः अपि प्रभाविताः सन्ति। नेपालस्य विदेशमन्त्री शिशिर खनालः संसदं सूचितवान् यत् स्थायी समयानुसारं प्रातः प्रायः 9:15 तिब्बत प्रदेशे भूकम्पः आगतः अथ ततः 3 निमेषाणाम् अनन्तरं सहसा जलाप्लावस्य सूचना प्राप्ता। अतः तस्मात् भूकम्पकम्पनकारणात् हिमनदः स्फुटितः येन सहसा जलाप्लावः उत्पन्नः इति सम्भावना व्यक्ता। अधिकारिभिः संसूचितं यत् प्रभावितप्रदेशस्य विभिन्नभागेभ्यः प्रायः 100 रक्षिताः। तेषु 30 काठमाण्डुनगरे स्थिते त्रिभुवन विश्वविद्यालय शिक्षणचिकित्सालये चिकित्सां प्राप्नुवन्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी स्वीय नेपालस्य समकक्षेण बालेन्द्र शाहेन सह दूरभाषेण वार्तां कृत्वा तस्मै सर्वसम्भवमानवीय सहायतायाः आश्वासनं दत्तवान्। श्रीशाहः प्रधानमन्त्रिणे मोदिने सहानुभूतिपूर्णवचनानां मानवीय सहायतायाः प्रस्तावस्य च कृते धन्यवादं ज्ञापितवान्। नवदिल्लीतः पूर्वमेव 10-टन् मानवीय सहायता प्रेषिता अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः सामाजिक संचार पटले उक्तवान् यत् भारतम् अस्यां संकटापन्नायां परिस्थितौ नेपालदेशेन तत्रत्यै जनैश्च सह दृढतया स्थिति। काठमाण्डुनगरे स्थितेन भारतीय दूतावासेन भारतीय नागरिक सम्बद्ध सहायतायै सूचनायै च आपत्कालीन दूरभाष संख्याः प्रकाशिताः। विलुप्तेषु भारतीयेषु न्यूनातिन्यूनं 50 कैलास मानसरोवर यात्रायै गताः तीर्थयात्रिणः सन्ति इति अवधेयास्पदं वर्तते। हिमालयीयदेशे सहसा जातेन जलाप्लावेन अथ गण्डकनद्याः च जलस्तरे वृद्धेः सम्भावनां दृष्ट्वा बिहारराज्येन सज्जताः तीव्रीकृताः। बिहारस्य पश्चिमचम्पारण पूर्वचम्पारण गोपालगंज सारण मुजफ्फरपुर वैशाली इत्येतेषु 6 जनपदेषु सतर्कता वर्धिता अस्ति। मुख्यमंत्री सम्राट चौधरी उक्तवान् यत् परिस्थितिं निरीक्षणाय उच्चस्तरीय दलस्य निर्माणं कृतमस्ति। उत्तरप्रदेशे नेपाल सीमा समीपस्थयोः महाराजगंज कुशीनगर जनपदयोः निरीक्षणं वर्धितमस्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य दृश्य श्रव्य परान्तर्जालीय माध्यमेन खेलो इण्डिया इति संवादं सम्बोधयिष्यति। मेरा युवा भारत इत्येतद्द्वारा ऐषमः राष्ट्रिय क्रीडा दिवस समारोहाणाम् अन्तर्गतम् आयोजितः अयं कार्यक्रमः सम्पूर्णदेशे आयोजयिष्यते, यस्मिन् प्रत्येकस्य राज्यस्य केन्द्रशासित प्रदेशस्य च प्रत्येकस्मिन् जनपदे स्थितयोः द्वयोः महाविद्यालययोः युवानः भागं ग्रहीष्यन्ति। अयं कार्यक्रमः क्रीडा युवनेतृत्वं नागरिकदायित्वं स्वयं सेवा शारीरिकस्वास्थ्यं राष्ट्रनिर्माणं च एकस्मिन् सामूहिकमञ्चे संयोजयिष्यति। भारत चीन देशौ सीमा क्षेत्रेषु शान्तिं स्थैर्यं च स्थापयितुं तथा उभयोः देशयोः द्विपक्षीय सम्बन्धानां स्वस्थं निरन्तरं च विकासाय अनुकूलं वातावरणं निर्मातुं स्वप्रतिबद्धतां पुनः प्रतिपादितवन्तौ। भारत चीनयोः विशेष प्रतिनिधीनां सीमा विवाद सम्बद्ध वार्तायाः 25वां चरणं ह्यः बीजिंग नगरे अभवत् इति वार्ताः।
1: आकाशवाणी నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీటి విజయ్ కుమార్.
2: రైతులకు ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ కోరారు. ఇకపై రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని అన్నారు. ఈ యాప్లో వచ్చే క్యూఆర్ కోడ్ను డీలర్కు చూపించి ఆ షాపుల్లోని పీఓఎస్ యంత్రం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎరువులను పొందవచ్చన్నారు. డీలర్లు రైతులకు ఈ యాప్ బుకింగ్ లో సహాయం చేయాలన్నారు. ఈ యాప్లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే డీలర్లు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు 2 బస్తాల యూరియా కేటాయిస్తున్నామని, ఏప్రిల్ 1 తర్వాత రైతులు కొనుగోలు చేసిన యూరియాను లెక్కించి అర్హత ప్రకారం యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5516 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, గతేడాదితో పోలిస్తే యూరియా నిల్వలు 150% అధికంగా ఉన్నాయన్నారు. వచ్చే సెప్టెంబర్ నెల 8-9 తేదీల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వి సీతారాం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ పేర్లను 1 ఆగస్టు వరకు కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారం, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడా పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఉద్యోగ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతోనే అందజేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం 7 ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తెలిపారు. బేస్మెంట్ స్థాయి వరకు పనులు జరిగాయన్నారు. పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలో పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన లెక్చరర్లు ఉన్నారని, ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉన్నందున సరైన విధంగా సదుపాయాలు లేవన్నారు. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, ఫర్నిచర్, ఇతర సదుపాయాల్ని ఈ కళాశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, బాలికలు పోకిరీల వేధింపులకు భయపడవద్దని షీటిమ్ ఏఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించేలా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలను కనిపెట్టేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా 8712657676 నెంబర్కి ఫోన్ చేయాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే కాలంలో తీవ్ర నీటి కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. MGKLI కాల్వలను బైక్ పై తిరుగుతూ పరిశీలించిన మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నిండుగా నీళ్లు ఉన్నాయని, వాటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి మళ్లిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటికి ఇబ్బంది కలగకుండా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు పరిస్థితులను గ్రహించి వరి పంటకు బదులుగా జొన్న, మొక్కజొన్న లాంటి 6 తడి పంటలకు సాగు చేయాలని కోరారు. వచ్చే సెప్టెంబర్ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి డి రమాకాంత్ తెలిపారు. భూ తగాదా, చెక్ బౌన్స్, కుటుంబ తగాదా, బ్యాంకు, మోటార్ వాహన ప్రమాద కేసులతో పాటు రాజీ అయ్యే క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని, అప్పీల్ లేని తీర్పుతో సమయం, డబ్బు కూడా ఆదా అవుతున్నాయన్నారు. విపత్తుల సమయంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు యువత ముందుకు రావాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి స్కౌట్ మాస్టర్ సురేష్ బాబు కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపద మిత్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న యువత సేవ కోసం యాప్ లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందులో పేర్లు నమోదు చేసుకున్న యువతకు 10,000 రూపాయల విలువైన కిట్, 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా మహిళా సంక్షేమాధికారి రాజేశ్వరి తెలిపారు. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తున్నామన్నారు. 8 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకోసం అవసరమైన స్థలం, రోడ్డు, విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ చేపట్టామన్నారు.
1: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీటి విజయ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్ తేజ్లో ఆర్వి పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండ చర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్ పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు. శాస్త్రం, సాంకేతికం, విజ్ఞానం, వినోదం, సంగీతభరితం, గిట్లా అన్ని రకాల అంశాలను కలగలిపి అక్కరికొచ్చేటి ముచ్చట్లు నిర్మించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఇయాలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో విందాము పానంపదలం శీర్షికన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదాన ప్రాముఖ్యం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ జి అనీషతో ముచ్చట విందాం. శృణవామ సంస్కృతం సంస్కృతాన్ని విందాము. దూర్భల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక నుంచి మూడవ భాగాన్ని ఈరోజు విందాం. న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. అలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ట్యూన్ చేసి వింటనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎంను. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, చతుర్దశి, ధనిష్ట నక్షత్రం గురువారం. వాతావరణ సూచన ఆకాశం మేఘావృతమే ఉంటుంది. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచేట అవకాశం ఉంటుంది. గాలిలో తేమ 83% ఉంది. రానున్న 24 గంటలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్టం 31 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 26 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి. ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాం.

0: ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఆస్వాదించరు కదా. ఇప్పుడు విందాము వ్యవసాయదారుల కోసం వ్యవసాయ సలహాని.
1: నా పేరు జి అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: రైతులు మనకు హైబ్రిడ్లే సాగు చేస్తూ ఉన్నారు. సో ఈ హైబ్రిడ్లకు ఖచ్చితంగా చెప్పినట్టు ప్రతి 20 రోజులకు, అంటే మొలకెత్తిన 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు, అలాగే 80 రోజులకు, ఈ దశలలో ఖచ్చితంగా 25 కేజీల యూరియా, దాంతోపాటుగా 10 నుంచి 12 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలుపుకొని మొక్క దగ్గర మనం అందించినట్లయితే అది ఏరుల ద్వారా పంట తీసుకొని మంచి దిగుబడికి, అట్లాగే మంచి గ్రోత్కి, ఏ సమయంలో ఎంత గ్రోత్ ఉండాలో అంత గ్రోత్ ఉంటుంది. అది ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ కంటిన్యూస్గా వర్షాలు ఉండి మనం పైనుంచి పైపాటుగా ఇవి ఇచ్చినా గానీ, యూరియా పొటాష్ ఇచ్చినా గానీ, వేరు వ్యవస్థ దగ్గర ఎక్కువ తేమ ఉండడం వల్ల అవి తీసుకోలేవు. కాబట్టి ఖచ్చితంగా పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం 999 అని దొరుకుతుంది, లేదా అంటే 13045. ఇవి ఎకరానికి 2 కేజీల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటను ఇమీడియట్ గా ఆ షాక్ నుంచి బయటికి తీసుకురావచ్చు. అంటే ఎక్కువ నీటి నుంచి ఒకటేసారి నిలిచి నిలిచి ఉంటుంది కాబట్టి, సో దాని నుంచి బయటికి తీసుకురావడానికి పైపాటుగా మనం పాలిఫీడ్ అంటాం, వీటి పైపాటుగా అందించాల్సి ఉంటుంది.
0: ఇది ఇయాలటి వ్యవసాయ సలహా. రేపటి అంబటాల సంగతుల కార్యక్రమంలో మరొక వ్యవసాయ సలహాను వినొచ్చు.
3: గజ్జా బొబ్బలా, నడుబులో తామరా, బురద పుల్లా,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: తెలంగాణ యాసాబాసలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము చరిత్రలో ఈరోజు. ఏడాదిలోని 365 రోజులలో ప్రతిరోజుకు ఒక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజుకి ఏదైనా ప్రత్యేక రోజు లేదా పండుగ రోజు, ఇలా ఏదో ఒకటి తప్పుగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజు అట్టుకున్నటువంటి విశేషాలని గమనిద్దాము. క్రికెటర్ డొనాల్డ్ బ్రాడ్మన్ జయంతి ఈరోజు, రెజ్లర్ దిలీప్ సింగ్ రాణా పుట్టినరోజు, నటి సుమలత, నటి నేహా ధూపియా వీళ్ళిద్దరి పుట్టినరోజులు కూడా, అలాగే ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము, ఇంకా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్నాయి. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతాయి. ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరణాంతరం నేత్రదానం చేయటం ద్వారా అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చనే విషయంపై ప్రజల్లో 15

0: జరుపుతున్నారు. అయితే ఈ నేత్రదాన పక్షోత్సవాలు ఉద్దేశాలు, అట్లాగే నేత్రదానం ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ కు చెందిన నేత్ర వైద్యురాలు జి అనీషా గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనీషా గారు.
1: నమస్తే అండి.
0: అయితే మనం ఈ నేత్రదానం, దాని ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేటువంటివి ఎందుకు జరుపుకుంటారు, అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమి, దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేత్రదాన పక్షోత్సవాలు అంటే ఏమి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటారు, దాని గురించి చెప్తారా?
1: ఈ నేత్రదాన పక్షోత్సవాలు 1986లో స్టార్ట్ చేసాము. ఇది ప్రతి సంవత్సరము ఆగస్ట్ 25th నుంచి సెప్టెంబర్ 8th వరకు జరుపుకుంటాము. ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అంటాం. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు తమ నేత్రాలను దానం చేయడానికి ప్రోత్సహించడమే దీని ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రిమ్స్ మెడికల్ కాలేజ్, ప్రతి ఒక్క ప్రధాన ఆసుపత్రిలో దీనికి సంబంధించిన ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళ అంగీకార పత్రాన్ని తెలిపితే మేము ఎన్రోల్ చేసుకుంటామని. దాని ప్రధాన ఉద్దేశం అందరినీ ఎంకరేజ్ చేయడం, ప్రతి ఒక్కరు తమ నేత్రాలను దానం చేయడం కోసం.
0: అంటే ప్రతి ఒక్క పౌరుడు, పౌరురాలు తమ నేత్రాలని దానం చేయడానికి ముందుకు వచ్చేలా వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, అవగాహన కల్పించడం కోసం ఈ వారోత్సవాల్ని ముఖ్యంగా ఆగస్టు 25th నుంచి సెప్టెంబర్ 8th వరకు జరుపుతారు. అయితే ఈ నేత్రదానం చేయాలి అనుకుంటే పౌరుడు గాని పౌరురాలు గాని ఏ వయసు వారు ఈ నేత్రదానానికి అర్హులు?
1: వయసుతో సంబంధం ఏమీ లేదు. ప్రతి ఒక్కరు వయసు సంబంధం లేకుండా దానం చేయొచ్చు. ఎటువంటి జబ్బులతో కూడా సంబంధం లేదు. క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన రోగులు తప్పితే మిగతా అందరూ తమ నేత్రాలను దానం చేయొచ్చు.
0: అయితే ఇప్పుడు ఈ కంటికి సంబంధించిన ఒక అపోహ అనొచ్చు లేదా ఒక అనుమానం అనొచ్చు, నేత్రదానం చేయడము అంటే కన్ను మొత్తం తీస్తారేమో అనే ఒక అభిప్రాయం ఉంది. అంటే మొత్తం కన్నే తీస్తారా లేదా ఏ భాగం తీసి అమరుస్తారు?
1: రెండు రకాలుగానే చేయొచ్చు. పేషెంట్ పేషెంట్ రిలేటివ్స్ కన్సెంట్ తో, వాళ్ళ అంగీకారంతో ఇద్దరు మొత్తం కన్ను తీసుకోవచ్చు. లేదంటే మనకి అవసరమైన కార్నియా నల్లగుడ్డు మాత్రమే తీసుకుంటాము, అది కూడా కనిపించకుండా దాని మీద ఒక ట్రాన్స్పరెంట్ పొర ఒకటి వేసేసి కన్ను మూసేస్తాము. కాబట్టి చూసే వాళ్ళకి ఎటువంటి తేడా కనిపించదు.
0: అయితే ఇప్పుడు ఈ కార్నియానే ముఖ్యమైనది అని చెప్తున్నారు కదా, మరి ఒకవేళ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు లేదా వాళ్ళ కార్నియా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఇది దెబ్బతినకుండా ఉండడం కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు సూచిస్తారా?
1: కార్నియా దెబ్బతినడానికి ముఖ్యమైన కారణాలు చిన్నపిల్లల్లో పోషకాహార లోపం, ముఖ్యంగా వైటమిన్ ఏ డెఫిషియన్సీ. ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీ మన టీకాలలో ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఉంది. ప్రతి 9 నెలల్లో ఒకసారి వైటమిన్ ఏ డోస్ ఇప్పించాలి పిల్లలకు. దాంతోపాటు పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి, అది పిల్లలకు. పెద్దవాళ్లలో కార్నియా డామేజ్ అవడానికి కారణాలు ఏంటంటే దెబ్బలు తగలడం, తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడం, బ్యాక్టీరియల్ కెరటైటిస్, ఫంగల్ కెరటైటిస్, వైరల్ కెరటైటిస్ అంటాము. ఇటువంటి ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు సొంతంగా మందులు వేసుకోకుండా, ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్ వంటి మందులు వేసుకోకుండా వెంటనే నేత్ర వైద్యులకు చూపించుకుని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ సంవత్సరంలో ఒకసారి కంపల్సరీగా ఐ చెకప్ చేసుకోవాలి.
0: అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేత్రదానం వైపు వస్తే, ఒక వ్యక్తి నేత్రదానం చేసినప్పుడు ఆ వ్యక్తి నుంచి సేకరించిన నేత్రాన్ని లేదా కార్నియాని ఎప్పటిలోగా ఎదుటి వ్యక్తికి అమర్చాల్సి ఉంటుంది, దాని మధ్య
1: దాన్ని ఎంత కాలమైనా మనం ప్రిజర్వ్ చేయొచ్చు, ఎంత లోపల దాన్ని వాడాలనుకున్న దాన్ని బట్టి దాన్ని ప్రిజర్వ్ చేసే పద్ధతులు వేరేగా ఉంటాయి. ఒక సంవత్సరం వరకు కూడా దాన్ని వాడుకోవచ్చు. సో డొనేట్ చేయండి అందరూ కంపల్సరీ.
0: ఒకవేళ నేత్రదానం చేయడానికి ముందుకు రావాలనుకున్న వాళ్ళు ఏ రకమైన హామీలు ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఎటువంటి హామీ ఏం లేదండి. నేత్రదానం అనేది వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రమే జరుగుతుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ నేత్రాలను ఇస్తాము అని రిటర్న్ కన్సెంట్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కన్సెంట్ తీసుకునే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది.
0: అయితే ఇప్పుడు ఈ నేత్రదానికి సంబంధించి కొంతమంది సహజ మరణం పొందొచ్చు లేదా కొంత ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి కూడా చేయొచ్చు కదా, అట్లాంటి సమయంలో ఎవరి నేత్రాలు అయితే అమర్చడానికి అంటే అనుకూలంగా ఉంటాయి?
1: జబ్బుతో ఏం పని లేదండి, ఎక్సెప్ట్ HIV లేదా క్యాన్సర్ అటువంటి ప్రాణాంతకమైన జబ్బులు తప్ప మిగతా ఏ కారణాల వల్ల చనిపోయినా సరే మనం నేత్రాలు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు కొంతమంది బ్రెయిన్ డెడ్ అంటారు చూడండి, కోమాలోకి వెళ్ళడం, అట్లాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది నేత్రదానం చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి, అట్లాంటి వ్యక్తులు అట్లాంటివి కూడా చేయొచ్చా?
1: లేదు, మనిషి చనిపోయడం నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేత్రదానం చేయడానికి వీలవుతుంది.
0: నేత్రదానం చేయాలనుకున్న వ్యక్తుల్లో సాధారణంగా కొన్ని అనుమానాలు అయితే ఉంటాయి, అందులో ఒకటి రెండు ఇప్పుడు ప్రశ్నల రూపంలో మీ ముందు ప్రస్తావించడం జరిగింది. సాధారణంగా ఈ నేత్రదానానికి సంబంధించి శ్రోతల్లో కొంత అవగాహన కల్పించాలి అంటే ఇంకా ఏమైనా సూచనలు చెప్తారా?
1: కార్నియల్ బ్లైండ్నెస్ అంటే నల్లగుడ్డు వల్ల వచ్చే అంధత్వం ప్రివెంటబుల్, అంటే మనం దాన్ని ట్రీట్

0: తో తిరిగి చూపు తీసుకురావచ్చు. సో మీ ఒక్క రెండు కళ్ళు ఇద్దరికి చూపిస్తాయి. సో ఒక్క కన్ను ఉన్నా సరే వాళ్ళు చూడగలుగుతారు. సో మన దేశంలో సుమారుగా 15 లక్షల మంది కార్నియల్ బ్లైండ్నెస్ అంటే నల్లగుడ్డు అంధత్వం వల్ల బాధపడుతున్నారు. సో అందులో మనం చనిపోయిన వాళ్ళు రెండు కళ్ళలో ఒకటి దానం చేసినా కూడా వాళ్ళ చూపు వస్తుంది. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అనేది వాళ్ళు చేయగలిగినంత మినిమం చూపు అయినా మనం తెప్పించగలిగితే పేషెంట్ లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోయిన తర్వాత జరిగే ప్రక్రియ కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు. అండ్ ఫేస్ డిస్ఫిగర్ అయిపోవడం అట్లా ఏమీ ఉండదు.
1: ఇంకా ఏమైనా జాగ్రత్తలు అంటే ఈ కంటి కార్నియాకు సంబంధించిన ఇంకేమైనా జాగ్రత్తలు సూచిస్తారా?
0: స్పెషల్ గా పెద్దవాళ్ళు, 2-వీలర్స్ నడిపే వాళ్ళు కంపల్సరీగా గాగుల్స్ గానీ స్పెక్టకల్స్ గానీ యూజ్ చేయాలి. లేనటువంటి పక్షంలో కంట్లో ఏదైనా పడినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ కంట్లో ఏదైనా పడినా గానీ, కంట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా గానీ వాళ్ళకు వాళ్ళు సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోవడము, మెడికల్ షాప్ లోకి వెళ్లి మందులు తెచ్చుకొని వేసుకోవడము చేయకూడదు. ఎందుకంటే ముఖ్యంగా వీటిలో వాళ్ళు సజెస్ట్ చేసే వాటిలో స్టీరాయిడ్స్ ఉంటాయి. స్టీరాయిడ్స్ వల్ల ఎప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, తగ్గదు. సో వెంటనే డాక్టర్ చూపించుకోవడం మంచిది. అండ్ ప్రొటెక్టివ్ గాగుల్స్ ఎస్పెషల్లీ డ్రైవ్ చేసేటప్పుడు, స్పోర్ట్స్ ఆడేటప్పుడు పెట్టుకోవడం. అండ్ దీవాలి లాంటి ఒకేషన్స్ అప్పుడు కంపల్సరీగా ప్రొటెక్టివ్ గాగుల్స్ పెట్టుకునే ఈ క్రాకర్స్ కాల్చడం అనేది చేయాలి.
1: అయితే ఇప్పుడు వాహనాలు నడిపేటప్పుడు గానీ ఇంకా కొన్ని సందర్భాల్లో గాగుల్స్ అంటే కంటి అద్దాలు వాడాలని చెప్పి సూచిస్తున్నారు కదా, ఈ అద్దాలకు సంబంధించి కూడా ఏ రకమైన అద్దాలు వాడితే బాగుంటుంది? ఇప్పుడు చాలా మంది అక్కడ ఇక్కడ మనం చూస్తుంటాం బయట పెట్టి అమ్ముతా ఉంటారు, అవి కంటి ఆరోగ్యానికి బాగానేనా అంటే శ్రేయస్కరమేనా, లేదా వాటి వల్ల కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా?
0: వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి.
1: రంగురంగుల అద్దాలు వాడతాం
0: కానీ ప్రతి ఒక్కరు చెకప్ చేసుకుని అద్దాలు తీసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి సైట్ ఉన్న విషయం కూడా తెలియదు. సో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. కంపల్సరీగా చెకప్ చేసుకుని సైట్ ఉన్నట్టయితే సైట్ ఇంక్లూడ్ చేసి తీసుకోవాలి. లేనట్టయితే రెగ్యులర్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ కళ్ళు మొత్తం కవర్ అయ్యేలాగా తీసుకుంటే సరిపోతుంది.
1: చాలా సంతోషం అనీష గారు. ముఖ్యంగా ఈ నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం నేత్రదానం గురించిన అవగాహనని కల్పించేలా చక్కని విషయాలు మా శ్రోతలకు తెలియజేసిండ్రు. మరి ఈ ముచ్చట్ల ద్వారా చైతన్యవంతులై నేత్రదానానికి ముందుకొస్తారని ఆశిస్తూ చక్కని సమాచారాన్ని మా శ్రోతలకి ఈ ముచ్చట్ల ద్వారా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థాంక్యూ అండి.
2: పానం పద్లం శీర్షికన నేత్రదాన పక్షోత్సవాలు, నేత్రదాన ప్రాముఖ్యం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ జి అనీషతో ముచ్చట విన్నాం. తనతో ముచ్చట విట్టిండ్రు కే లెనిన్. శ్రోతలు మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలనుకున్నా మీరు మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయటం మరవకుండ్రి.
3: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా అమ్మటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు శ్రోతలు. రేపు అంటే 28వ తేదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం. సంస్కృత భాషా దినోత్సవం. సంస్కృత భాషా ప్రాముఖ్యతను, దాని గొప్పతనాన్ని యువతరానికి తెలియజేయడానికి భారత ప్రభుత్వం 1969 శ్రావణ పౌర్ణమి నాడు ఈ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా గత వారం నుంచి శృణవామ సంస్కృతం సంస్కృతాన్ని విందాం శీర్షికన దోర్భర ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలికను వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈరోజు కూడా ఈ లఘు ప్రసంగ మాలిక నుంచి దోర్భర ప్రభాకర శాస్త్రి వినిపిస్తున్నటువంటి 3వ భాగాన్ని ఇప్పుడు విందాము.

0: योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्। नमो भगवते पुरुषाय तुभ्यम्। आत्मा अस्माकं सकलविध बुद्धिः प्रेरयति, सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति, तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं शृणवाम संस्कृतम्। अनि विन्दम् एकवारं व्यासमहर्षिः बहु पीडां प्राप्तवान्। सः पीडया बहु व्यथितः, तस्य मनसि बहु कष्टमागतं, तस्य वचनं कः अपि न शृणोति, अतः बाधां प्रकटितवान्। व्यासलवारिकि ఒకసారి చాలా బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగిందంటే ఎవరు వినకపోవడం వల్ల. వింటే ఆయనకి ఎంత ఆనందమో మనకు అర్థమవుతుంది. బాధలో కూడా ఒక తత్వాన్ని చెప్పారు వ్యాసులవారు. ఊర్ధ్వబాహు విరౌమ్యైష విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాత్ అర్థశ్చ కామశ్చ స ధర్మ కిం న సేవ్యతే. ఊర్ధ్వబాహు విరౌమి ఏష అహం నచ కశ్చిత్ శృణోతి మే, నేను చేతులెత్తి మొత్తుకుంటున్నాను, ఎవరూ వినడం లేదేమిటి అని తన బాధను ప్రకటించి ఏమి వినాలో కూడా కేవలం ఆర్తితో తన బాధను ప్రకటించడం కాకుండా ఏది వినాలో కూడా మనకు వినిపించాడు. ధర్మాత్ అర్థశ్చ కామశ్చ స ధర్మ కిం న సేవ్యతే. ధర్మద్వారా ఏవ అర్థసిద్ధిర్భవతి, ధర్మద్వారా ఏవ కామసిద్ధిర్భవతి. అతః ధర్మమేవ వయం కుర్మః, అధర్మం నాచరామః. ధర్మః అనివార్యం కరణీయః, అధర్మః అనివార్యం నకరణీయః. కదాపి అధర్మః నకర్తవ్యః. అతః వయం చింతయామః. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ధర్మాన్ని చేద్దాం, అధర్మాన్ని చేయవద్దు. ధర్మం వల్లనే అర్థం సిద్ధిస్తుంది, ధర్మం వల్లనే కామం సిద్ధిస్తుంది. కామం అంటే కోరిక, అర్థం అంటే కోరికకు కావలసిన సాధనం. కోరికలు కోరికలకు సాధనాలను గురించి ఆలోచిస్తాం, కానీ చేయవలసిన విధిని మనం ఆలోచించడం లేదు. ఏది కావాలన్నా ధర్మం వల్లనే సిద్ధిస్తాయి. కోరికకు కావలసిన సాధనాలు ధర్మాన్ని ఆచరించు, తప్పకుండా సిద్ధిస్తాయి. నీ కోరికలు నెరవేరాలి, ధర్మాన్ని ఆచరించు, అవే నెరవేరుతాయి. అతి ఉత్తమం వచనం వ్యాసస్య. వ్యాస భగవాన్ ఏవం చింతయతి అవశ్యం ధర్మ ఆచరణీయ. ధర్మ ఆచర్యతే తర్హి అవశ్యం సుఖ సాధనం లభ్యతే. సుఖ సాధనం లభ్యతే, సుఖమపి లభ్యతే. ఇచ్ఛాః పూర్యంతే, ఇచ్ఛా సాధనాని లభ్యంతే. అతః వయం సర్వేపి ధర్మమాచరామః పర్యాప్తం. ధర్మ నామ కిం? ధర్మ నామ స్వకృతే అచింతనం ధర్మ. మన గురించి ఆలోచించకపోవడమే ధర్మం. ఇది మనం సాధిద్దాం. శృణవామ సంస్కృతం, సంస్కృతం శృణవామ. జయతు సంస్కృతం, జయతు భారతం.
1: శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దూర్బల ప్రభాకర్ శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక నుంచి మూడవ భాగాన్ని విన్నాము.
2: మాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఇది 4 జిల్లాల కుమ్రంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. ప్రతి గురువారం నాడు న్యాయం చట్టం శీర్షికన సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో ఆదిలాబాద్కు చెందినటువంటి పలువురు న్యాయవాదులు న్యాయ వ్యవస్థలోని చట్టాలను గురించి వివరిస్తున్నారు. ఇయాలటి న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విందా. ముచ్చట పెడుతున్నది సిప్రియాంక.
7: మహిళలు పనిచేసే చోట లింగ వివక్షత మరియు లైంగిక వేధింపుల నుండి తమని తాము రక్షించుకునే విధానాలు, మార్గదర్శకాలు చెప్పడానికి మనతో ప్రముఖ న్యాయవాది సుధీర్ బొల్లారం గారు ఉన్నారు. నమస్తే సార్.
8: నమస్కారం అమ్మా.
7: ఎటువంటి విషయాల్లో ఎక్కువగా మహిళలు లైంగిక వివక్షతని ఎదుర్కొంటున్నారో వివరిస్తారా?
8: మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మనకి మహిళల మీద జరిగే అత్యాచారాలు కావచ్చు, అదేవిధంగా లైంగిక వేధింపులు కావచ్చు, వీరి నుంచి కాపాడడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలను చేపట్టింది. అటువంటి చర్యలలో భాగంగానే మనులు రాజకీయంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నారు, అదేవిధంగా విద్యావంతులు అవుతున్నారు. కానీ ఈ ప్రభావం ఆ మహిళలపై ఎక్కువగా ఉన్నది. అందులో భాగంగానే దీంట్లో పార్లమెంట్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొన్ని కమిటీలను నిర్దేశించింది. ఆ కమిటీలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆఫీసులలో తీసేసుకుంటే మహిళలపై ఎక్కువగా లైంగిక వేధింపులు కొన్ని ఆఫీసులలో ఎక్కువగా ఉన్నాయి, కానీ అవి బయటపడట్లేదు, కొందరు చెప్పుకోవట్లేదు.
7: కొన్ని దేశాలలో మరియు మన దేశంలో కూడా కొన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలలో మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఉందంట, అట్లాగే చట్టపరంగా ఒక హక్కుగా అడిగే అవకాశం ఉందా మహిళలు?
8: మనం పార్లమెంట్ ని మనం ఏ అమెండ్మెంట్ చేసుకోవాలన్నా, ఎటువంటి హక్కులు అడగాలన్నా అడిగే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగం ప్రకారం దీనిపై మాకు కావాలి అని అధిక సంఖ్యలో అడిగితే పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి ఆ సెలవులు ఇచ్చే అధికారం కూడా పార్లమెంట్ కు ఉంది.
7: అవసరం ఎంతవరకు ఉంది అనే దాన్ని
8: గుర్తిస్తారు. అది మీకు అవసరం అనుకున్నప్పుడు పార్లమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి పని వేళల్లో లేదా సెలవులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
7: అంటే ప్రైవేట్ రంగ సంస్థలలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది.
8: ఆ పార్లమెంట్ అమెండ్మెంట్ చేసిందంటే ప్రైవేటు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇంకా ఏవైనా సంస్థలు కావచ్చు, దానికి లోబడి పని చేయవలసినవే.
7: మరి మహిళలందరూ అంటే ఇది ఎట్లా సాధించుకోవచ్చు, మెజారిటీని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి?
8: అంటే మహిళలందరూ కలిసి అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ పీరియడ్ లో శారీరక అవసరాన్ని బట్టి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మాకు హక్కు కావాలి, మాకు సెలవులు కావాలి అని అనుకున్నప్పుడు 100% దాన్ని పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారు. అది మన గవర్నమెంట్ అనుమతి ఇస్తుంది, జీవో కూడా అమల్లోకి వస్తుంది. కానీ అది మీరు కోరుకోవాలి,
7: కోరికని తీసుకెళ్లాలి, అక్కడ
8: అమెండ్మెంట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నించాలి.
7: ప్రయత్నం చేస్తే మాత్రం సాధ్యం.
8: సాధ్యం
7: ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వకపోతే న్యాయపరంగా ఏ విధంగా సాధించుకోవచ్చు మహిళలు?
8: దీనికి ప్రభుత్వం, మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, దీనిపై సమాన పనికి సమాన వేతనం ఉండాలి ఖచ్చితంగా. మహిళలకు కొంత వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఎక్కువ సమయం పనిచేసి తక్కువ వేతనాన్ని పొందడం జరుగుతున్నది. కానీ ఇది సమాన పనికి సమాన వేతనం అన్నది సరైన నిర్ణయమే.
7: ప్రైవేట్ రంగ సంస్థలలో ఏం జరుగుతుందంటే పురుషులతో సమానంగా స్త్రీలు పనిచేసినప్పటికీ స్త్రీలకి కొంత తక్కువ వేతనాన్ని ఇవ్వడం అనేది కొన్ని సంస్థలలో జరుగుతుంది, కనుక ఇది న్యాయపరంగా సాధించుకునే వెసులుబాటు ఉందంటారు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆడవారి మాతృత్వ అవసరాన్ని బట్టి దేహదారుఢ్యంని బట్టి కేవలం నైపుణ్య సంబంధమైన పనులు, కేవలం ఆలోచనపరమైన మేధాపరమైన పనులు, అంటే ఇంట్లో కూర్చునే పనిచేసే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయట. అవి మన దేశంలో మన దగ్గర చట్టపరంగా సాధించుకోవచ్చా మహిళలు?
8: మన దగ్గర మేధస్సు ఉన్నవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ అధికారులు పనిచేస్తున్నారు. అదే మేధస్సు ఉన్నవారు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ద్వారా కంప్యూటర్ ఆపరేట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. సాధించుకోవడమే కాదు, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతూ కూడా ఉంది. దేహదారుఢ్యమే కాదు, దేహదారుఢ్యము అని అంటే ఇప్పుడు ఐపీఎస్కు సంబంధించినటువంటి దాంట్లో తెలివి ప్లస్ దేహదారుఢ్యము ఉంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్ అవుతున్నారు. అదే లేదు అనుకుంటే మనం మంచి తెలివి మంతులై ఉండి దేహదారుఢ్యం లేకుండా ఉంటే ఎందరో మంది ఐఏఎస్ మహిళలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఉదాహరణ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ని తీసుకుంటే, కొన్ని ప్రైవేట్ డిపార్ట్మెంట్లను తీసుకుంటే దాంట్లో అన్నీ ఉండి కూడా కొంతమంది ఖాళీగా ఉన్నవారు ఉన్నారు, కొంతమంది పనిచేస్తూ ఉన్నవారు, లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు.
7: అంటే మహిళలకు ఏమిటంటే ఒక ఉద్యోగము చేయడానికి ఒప్పుకుని అందులో చేరినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లల సంరక్షణ భారం అనేది ఉంటది కదా మహిళల జీవితంలో. అట్లాంటప్పుడు వాళ్ళ పెళ్లి తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పనిని మార్చుకోవడానికి హక్కుగా అడిగే అవకాశం లేదేమో మన దేశంలో.
8: మనం ఒక జాబ్ కొట్టిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ మెటర్నిటీ లీవ్లు అయిన తర్వాత వారికైనా భారంతో కూడుకున్నటువంటివి కాకుండా వెసులుబాటు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం
7: ప్రైవేటీకరణ
8: దీంట్లో ఇది లేదు, ఇది రావాలి.
7: ప్రైవేట్ రంగంలో కూడా అదే అవేర్నెస్ వస్తే కొంత మార్పులు చేసుకోవడానికి వాళ్ళ పని వేళల్లో గాని పని భారంలో గానీ చేసే పని. అంటే కొన్నిసార్లు నేను ఇంటి నుంచే పని చేస్తాను మీకు కావాల్సిన పని అన్నప్పుడు, అంటే ఆ వెసులుబాటు ఆ అవేర్నెస్ అనేది గవర్నమెంట్ నుంచి న్యాయపరంగా
8: మీరు అడగచ్చు.
7: ఇక లైంగిక వేధింపులైతే నిత్యకృత్యం. పనిచేసే చోట ఉద్యోగులు వేధింపులకి గురైతే ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా, అంటే ఒక్కోసారి ఆధారాలు సమర్పించలేని పరిస్థితి ఉంటుంది పనిచేసే చోట. సో ఎలాంటి ఆధారాలు వాళ్ళు సేకరించలేనట్టి సమయంలో తోటి ఉద్యోగుల పట్ల, పురుష ఉద్యోగుల మీద ఎలాంటి చట్టపరమైన న్యాయాన్ని కోరవచ్చు?
8: మన స్టేట్ లెవెల్లో దీనిపై ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. 2/11/2013 రోజున మనకు సెక్సువల్ హరాస్మెంట్పై ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్లో ఉందో, గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏ సెక్టార్లో ఉన్నా కావచ్చు, అక్కడ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక కమిటీలను ఏర్పాటు చేసుకోమని చెప్పింది. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడుకొని ఉంటే గవర్నమెంట్లో, అంటే మహిళలు ఉంటే అటువంటి దాంట్లో మనకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా అసిస్టెంట్ కలెక్టర్ లేదా ఎవరైనా వాళ్ళు దానికి ప్రెసిడెంట్గా ఉంటారు. అయితే ఆ ప్రెసిడెంట్గా ఉండి మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారు. దీనికి ఈ కమిటీకి టోటల్ సివిల్ కోర్టు కథ ఏవైతే హక్కులు ఉన్నాయో అటువంటి వాటిని ఈ కమిటీ కల్పించింది,
7: హక్కులు.
8: కానీ ఈ కమిటీలు మన ఆదిలాబాద్లో లేదు. ఇది ఏర్పాటు చేస్తే అది గ్రీవెన్స్, సమ్ టైప్ ఆఫ్ గ్రీవెన్స్. ఎక్కడికి ఏది జరిగినా, ఏ మహిళకు ఏం జరిగినా అక్కడ ఒక పిటిషన్ ఇస్తే ఆ మహిళలందరూ ఈ యొక్క మహిళకు సపోర్ట్గా నిలుస్తారు. ఎప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం వీళ్ళకుంది, అక్కడ జరిగిందా లేదా, ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదు అయ్యింది అనుకుంటే పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వవచ్చు, ఆ బాధిత మహిళకు అన్ని విధాలుగా సహకరించవచ్చు. అయితే ఫస్ట్ ఈ కమిటీ అన్నది ఏర్పాటు చేసుకుంటే మహిళలకు చాలా మట్టుకు ఈ జరిగే సెక్సువల్ హరాస్మెంట్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ ఆఫీసులో కావచ్చు ప్రైవేట్ యాజమాన్యంలో కావచ్చు, ఇవి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి.
7: అంటే ఒంటరి మహిళగా ఉద్యోగంలో ఉంటూ అందరు పురుషుల మధ్యన కలిసి పనిచేస్తున్న టైంలో లైంగిక వేధింపులకు ఏమైనా గురైతే తను ఎలాంటి ఆధారాలు సేకరించలేనప్పుడు ఆ సివియారిటీని బట్టి తను ఏమైనా రిపోర్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉందా?
8: వెంటనే తీసుకుంటారు, దాంట్లో ఏ భేదం లేదు. పూర్తి యాక్ట్స్ అన్ని మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి. 100% మహిళ పోయి చెప్తే సరిపోతుంది, 100% కాంప్లైంట్ తీసుకుంటారు.
7: సాక్ష్యాలు అడగరంటారా?
8: సాక్ష్యాలు తర్వాత, ఫస్ట్ ఎఫ్ఐఆర్. అయితే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. దాని మీద పోలీస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్సువల్ హరాస్మెంట్ అని అంటే ఒక అమ్మాయిని కంటి చూపు ద్వారా ఏడిపించడం కూడా సెక్సువల్ హరాస్మెంటే. చేత్తో కాదు, చూపుతో కూడా చూసిన సెక్సువల్ హరాస్మెంటే. ఆ అమ్మాయిని ఏ విధంగా చేసినా స్టూపు ద్వారా గానీ, చేతి ద్వారా గానీ, లేకపోతే కాళ్ళ ద్వారా,
7: సైగలు గానీ,
8: మాటలు గానీ, ఇవన్నీ కూడా సెక్షువల్ హరాస్మెంట్ కిందే వస్తాయి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని సెక్షువల్ హరాస్మెంట్ అనుకుంటారు, అది కాదు, మాటలు కూడా సెక్షువల్ హరాస్మెంటే. ఆమెకు నచ్చని మాటలు మాట్లాడితే అది హరాస్మెంట్ కిందకే వస్తుంది. ఇవన్నీ తీసుకొని కూడా మనం ఫైల్ చేయవచ్చు.
7: మీరు అన్నట్టు ఇప్పుడు చూపు కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది. చూపుని తను ఎట్లాగూ ప్రూవ్ చేయలేదు కదా, నన్ను ఇలా చూశారు అని చెప్పేసి తను సాక్ష్యాలైతే సమర్పించలేదు అంటే ఇలాంటప్పుడు కూడా చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మహిళలు పనిచేసే చోట కనీస అవసరాలని అంటే టాయిలెట్స్ కానీ, శానిటరీ నాపీస్ కానీ, విశ్రాంతి గదుల్ని కానీ, పిల్లల సంరక్షణ కోసం ఏమైనా గదుల్ని కానీ సాధించుకునే వెసులుబాటు ఉందా?
8: ఖచ్చితంగా ఉంది. దాన్ని అమెండ్మెంట్ చేసింది, వచ్చింది, కానీ అమలు కావట్లేదు. ఖచ్చితంగా మహిళలు పనిచేసే చోట మీరు అడిగిన అవసరాలు 100% ఉండాల్సిందే. దీనిపై మనకి కమిటీ ఏదైతే ఉందో మీరు కమిటీ ఏర్పాటు చేసుకుంటే ఆ కమిటీ అన్నది ఈ ఆఫీసులలో ఎక్కడ ఏమున్నాయి ఏమీ లేవని చూస్తుంది. చూసి అది ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయవచ్చు, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయవచ్చు. ఈ రిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు అనుకున్నట్టుగా ఇవన్నీ డెవలప్లోకి వస్తాయి. ఫస్ట్ మనం కమిటీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉండాలి.
7: అంటే మొదట కమిటీ ఏర్పాటు చేసుకుని
8: ఫస్ట్ మనకు కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. కమిటీ ఏర్పాటు చేసుకుని అందులో 10 మంది కూడితో సభ్యులు ఉండాలి. దానికి ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ గారు ఉంటారు. అదేవిధంగా జేసీ గారన్నా ఉండొచ్చు, లేకపోతే అసిస్టెంట్ కలెక్టర్ గారన్నా ఉండొచ్చు, హయ్యర్ క్యాడర్ ఎవరైనా ఉండొచ్చు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్, ఉదాహరణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, డిఓ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్లో 10 మందికి మించి ఏ మహిళలు ఉన్నా ఆ అదర్ డిపార్ట్మెంట్ కలుపుకొని 10 మందితో కూడుకుని కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ సివిల్ రైట్స్ కలిగి ఉంది. అదేంటి, ఒక గ్రీవెన్స్ ఏది వచ్చినా అక్కడికి పోయి పిటిషన్ ఇవ్వచ్చు. ఆ కమిటీ ఆ మహిళకు న్యాయం చేసే విధంగా ఉంటుంది. ఒక మహిళకు ఇబ్బంది జరిగినప్పుడు ఈ మహిళలతో కూడుకున్న అన్యాయం చేయరు కదా. మరి చేయనప్పుడు అక్కడ ఏది జరిగింది వాస్తవం, ఏది జరగలేదు అన్నది నిర్ధారణ జరుగుతుంది కదా. ఆ జరిగిన తర్వాత వీళ్ళు ఒక పంచనామా చేసుకుని ఆ రిపోర్ట్ ని కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసే అధికారం మీకుంది. ఇది మంచి పవర్ తో కూడుకున్నది.
7: ఎందుకంటే మహిళా సాధికారత అని చెప్పి ఎక్కువగా ఆడవాళ్ళు ఏంటంటే ఇది వరకు ఇంట్లో కూర్చుని ఉన్నట్టు కాకుండా ఇప్పుడు బయటకు వచ్చి అన్ని సాధిస్తున్నారు, అన్ని రంగాలలో ఉన్నారు. ఎక్కువ టైం వాళ్ళు బయట ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అనేవి కల్పించడం అనేది కనీస బాధ్యత కదా.
8: పని అవసరం లేని సమయంలో మన యొక్క అధికారి మనల్ని కావాలని ఉంచుకున్నప్పుడు కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, మనపై బడని తీసుకొస్తే. నో డౌట్. అంటే పని వేళలో ఏదైతే లేదు, అవసరం లేకుండా మనల్ని హరాస్మెంట్ చేద్దాం, ఆ పని అయిపోయిన తర్వాత కూడా మీరు 5 గంటల నుంచి 9 గంటల దాకా ఉండాలి అని అనుకున్నప్పుడు అది సమ్ టైప్ ఆఫ్ హరాస్మెంటే. నో డౌట్. అక్కడ ఏ పని లేదు, లేకున్నా కూడా ఆయన ఉంచుకుంటున్నాడు అంటే హరాస్మెంటే కదమ్మా. కాబట్టి 100% దాని మీద మనం ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. ఆ అటువంటి దాంట్లో ఏర్పాటు చేసుకునే కమిటీ కూడా సహాయ సహకారాలను తీసుకొని అటువంటి వారిపై మనం ఒత్తిడి తీసుకొస్తే ఈ హరాస్మెంట్ అనేది చాలా వరకు తగ్గుతుందమ్మా.
7: లింగ వివక్షత నుండి తనను తాను రక్షించుకుంటూ మహిళ సాధికారత దిశగా అడుగులు వేయడానికి కావలసిన సూచనలు, మార్గదర్శకాలు అందించినందుకు ధన్యవాదాలు.
8: ధన్యవాదాలు.
1: న్యాయం చట్టం ఈ శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టినరు సిప్రియాంక. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మర్వకుండ్రి.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: శ్రోతలు, ఈరోజు ది గ్రేట్ ఖలీ అని పిలుచుకునే రెజ్లర్ దిలీప్ సింగ్ రాణా పుట్టినరోజు. ఈరోజు భారతదేశం తరపున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మొదటి ప్రొఫెషనల్ రెజ్లర్ తను. 2007 వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ను గెలుచుకొని డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో ఈ టైటిల్ సాధించినటువంటి మొదటి భారతీయుడిగా రికార్డును సృష్టించారు. రెజ్లింగ్తో పాటు పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో కూడా నటించినరు తను. అలాగే భారతదేశంలో యువ రెజ్లర్లను తీర్చిదిద్దడానికి ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేశారు. 2021వ సంవత్సరంలో ఆయన డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానంని సంపాదించుకున్నటువంటి రెజ్లర్ దిలీప్ సింగ్ రాణా పుట్టినరోజు ఈరోజు.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

శ్రోతలు, ఇంతటితో ఈరోజటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాత్ ను, తర్వాత 8:30 మార్నింగ్ న్యూస్ ను వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము. ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 ఎఫ్ఎం ను. తిరిగి మనం 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో కలుద్దాం.

నవలతో. ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పట్టణం 66వ భాగాన్ని ఇలా విందాము. భారత స్వాతంత్రోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమనే చెప్పొచ్చు. 1897 నుంచి 1924 సంవత్సర కాలము అల్లూరి కాలమని చెప్పొచ్చు. బ్రిటిష్ వాళ్ళకి చెమటలు పట్టించిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవల రూపంలో కళ్లకు కట్టినట్లు రచించారు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. ఇక గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహించిన సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసలను అందుకున్నది. సుమనస్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందనే చెప్పొచ్చు. మరి ఈరోజు ఆ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 66వ భాగాన్ని ఇప్పుడు విందాము.

మార్చి 10న అరెస్ట్ అన్నారు, 18న 6 ఏళ్ల శిక్ష అన్నారు. అంతా కలిపి వారం. ఎంత చురుకైనోళ్ళో ఈ తెల్లోళ్ళు, మండిపడుతూ చెప్పాడు రాజా దాట్ల సుబ్బరాజు. గాంధీగారు ఆయన పత్రిక యంగ్ ఇండియాలో 2 వ్యాసాలు రాసినందుకు దేశద్రోహం కేసు పెట్టి 1923 మార్చి 10న సబర్మతి ఆశ్రమంలో అరెస్టు చేశారు. అహ్మదాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి బ్లూమ్స్ ఫీల్డ్ విచారించాడు. ఒక్కరోజే విచారణ, ఆ రోజే శిక్ష కూడా ప్రకటించాడు. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, పన్నుల నిరాకరణ, ఇవి అసలు కారణం అన్నాడు పెరుమాళ్లరాజు. ఈ సంవత్సరం కాకినాడలో కాంగ్రెస్ సభలన్నారు. గాంధీగారిని ఏమో జైల్లో వేసేశారు. ఆయన లేకపోతే కొంచెం వెళితే మరి, మళ్ళీ అన్నాడు సుబ్బరాజు. గాంధీగారు లేకపోయినా సభలకు ఆకర్షణ ఉందంటే దానికి కారణం బులుసు సాంబమూర్తిగారే, గట్టిగా అన్నాడు సుబ్బరాజు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య గారు, ఇది గుర్తుపెట్టుకోండి, చెప్పాడు దాట్ల సూర్యనారాయణ, అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో పెద్దవాడు. ఈ సభలకి చాలా ప్రత్యేకతలు ఉంటాయేమోననిపిస్తోంది రామరాజు గారు, పాపయ్యరాజన్నాడు. గోదావరి జిల్లాలో రామచంద్రపురం దగ్గరలోనే ఉంది ఆలమూరు. అక్కడే ఊరి చివర ఒక పొలం. దూరంగా దర్భగడ్డి దుబ్బల వెనుక గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. వరి పొలాల మధ్యన ఉంది పెద్ద కళ్ళం. దాని చుట్టుపక్కల రైతులందరికీ అదే కళ్ళం. ఆ కళ్ళానికి ఒక పక్కన ఉంది ఓ తాటాకుల పాక. చేరి అంటారు దాన్ని. పొలంలో మకాం అని అర్థం. అక్కడ కూర్చున్నారంతా. అనుమతి లేకుండా అక్కడికి రావడానికి సాహసం ఉండాలి, చివరికి పోలీసులకైనా సరే. బాగా పలుకుబడి ఉన్న రాజుల పొలాలవి. రామరాజు కబురందుకొని 2 రోజుల క్రితమే పేకేటి చినసుబ్బరాజు తుని నుంచి ఆలమూరు వచ్చారు. తునికి కబురు చేరితే వేముల పొడిలో ఉండే రాజా దాట్ల సుబ్బరాజు, దాట్ల సూర్యనారాయణరాజు, దాట్ల పాపయ్యరాజు, దాట్ల పెరుమాళ్లరాజులకు కూడా కబురందుతుంది. రామరాజు అంటే వాళ్లందరికీ పంచప్రాణాలు. రామరాజుతో కలిసి 6 అక్కడ కూర్చున్నారు ఆ రోజు. నువ్వు వెళ్ళింది లక్నో కాంగ్రెస్కు కదూ, అడిగాడు సూర్యనారాయణరాజు. అవును, చెప్పాడు రామరాజు. అతడు ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించి మళ్ళీ అడిగాడు సూర్యనారాయణరాజు, ఏమిటి ఆలోచిస్తున్నావు? కాకినాడ కాంగ్రెస్ సభలకు హాజరు కావాలని ఉంది, ఎలాగా అని ఆలోచిస్తున్నాను, జవాబిచ్చాడు రామరాజు. అదేంటండి బాబు, మీరు వస్తే మామూలుగా ఉంటుందా అన్నాడు పెరుమాళ్లరాజు కంగారుగా. అంటే నేనే రామరాజునని ఆయన అక్కడ ప్రకటించుకోరు కదా అన్నాడు సుబ్బరాజు. అది కాదు సుబ్బరాజు, అక్కడ రామరాజుగారు ఉన్నారని తెలిస్తే అదెంత ప్రమాదం అన్నాడు పెరుమాళ్లరాజు. మీరే చూస్తారుగా నేను ఎలా వెళ్తాను అన్నాడు రామరాజు. అంటే వెళ్ళడానికే నిర్ణయించుకున్నారా ఆందోళనగా అన్నాడు పెరుమాళ్లరాజు. తలూపాడు రామరాజు. వెళ్లాల్సిందే, ఆ సభలకి హాజరు కావడానికి రామరాజు కంటే ఎవరికి అర్హత ఉంది అన్నాడు తుని నుంచి వచ్చిన చిన్నసుబ్బరాజు. డప్పుల సుబ్బారావుకి ఉంటుంది హాస్యానికి అన్నాడు రామరాజు. అంతా నవ్వేశారు. ఎక్కడ కాంగ్రెస్ సమావేశాలు జరిగినా డప్పుల ఏర్పాటు చేయించి భగ్నం చేస్తూ ఉంటాడు ఆ సుబ్బారాయుడు. అసలు పేరు అదే. చాలామంది డప్పుల సుబ్బిగాడని కూడా అంటారు. గోదావరి జిల్లాలో డప్పుల సుబ్బారావు అనే ఈ పోలీసు కానిస్టేబుల్, ముస్తఫా అలీఖాన్ అనే సిఐ పేరు మోసిన పోలీసులు. ప్రకాశం గారి మాటకి బాధపడ్డావా రామరాజు? ఆయన తీరే అంత ప్రథమ కోపం ఆ మనిషికి, హఠాత్తుగా అన్నాడు సూర్యనారాయణరాజు. మరీ బందిపోట్లు అనేయడం ఏమిటో విస్తుపోతూ అన్నాడు పాపయ్యరాజు. బాధ కంటే అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించరని మథనపడ్డాను అంతే. జాతీయ కాంగ్రెస్ వాదులు రానురాను మరీ ఛాందసులైపోతున్నారనిపిస్తోంది. మనందరం చదువుకున్న విషయాలే కదా, జర్మనీ, ఇటలీ, రష్యా, ఎక్కడైనా గాని ఒక్క సంస్థే ప్రజల కోసం పనిచేసి ప్రజాసేవ, ఉద్యమం తమ సొంతమన్నట్టు వ్యవహరించడం కనిపిస్తుందా? అంత గొప్ప జాతీయ కాంగ్రెస్ వాళ్లలోనే కొంచెం గట్టిగా గళం వినిపించిన జాతీయవాదులను దూరంగా పెడుతుంది. 800 ఏళ్ల బానిసత్వంలో ఇంకా ఎందుకుండాలి? ఇది సామ్రాజ్యాల కాలం కాదు. ఈ పరాయి పాలనని కూకటి వేళ్లతో పెకిలించాలని ఎవరైనా ఆయుధం పడితే వాళ్లందరినీ ద్వేషిస్తోంది. ఈ ప్రత్యామ్నాయ ఆలోచనలన్నీ చరిత్రలో వాస్తవమా కాదా అన్నాడు రామరాజు ఒకింత ఆవేదనగానే. సహాయ నిరాకరణోద్యమాన్ని విజయవంతం చేస్తే సంవత్సరంలో స్వరాజ్యం అన్నాడు గాంధీగారు.
ఎంత ఆశపడ్డాం అన్నాడు సుబ్బరాజు. ఏమన్నా అంటే జాతీయ కాంగ్రెస్ బలపడాలంటారు అన్నాడు పెరుమాళ్లరాజు. అసలు కాంగ్రెస్ పుట్టకముందే అలాంటి సంస్థలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆ సంస్థ వచ్చి మిగిలిన సంస్థలన్నీ తన మాటే వేదమన్నట్టు చెబుతుంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది అన్నాడు పేకేటి చినసుబ్బరాజు. సరిగ్గా నేను అదే చెప్పబోతున్నాను. బ్రిటిష్ జాతి పాలనని వ్యతిరేకించిన వాళ్ళని ప్రభుత్వం ఎంత ద్వేషిస్తున్నదో, తనతో కలిసి నడవని వాళ్ళని కూడా కాంగ్రెస్ అదే విధంగా ద్వేషిస్తోంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆసేతు హిమాచల పర్యంతం అన్న మన పూర్వీకుల దృష్టిని కూడా వీళ్లు గమనించడం లేదు. ఈ సేతువు ఆ హిమసానువు నడుమ పుట్టిన ప్రతి మనిషిని చేయి చేయి కలిపి నడిచేటట్టు చేయాలి. అలా నడిపించే శక్తి దృష్టి లోపించినప్పుడు లక్ష్యం ఒకటే అయిన వాళ్ళని వారు వస్తున్న దారిలోనే వాళ్ళని అక్కడికే రానివ్వాలంటాను. మనుషుల మధ్య అంటరానితనం పాపమంటూనే రాజకీయ సిద్ధాంతాల దగ్గర నన్ను ముట్టుకోకు అంటారేమిటి అని ప్రశ్నించాడు రామరాజు. జాతీయ కాంగ్రెస్లో చేరకుండా బయట ఉండిపోతే ఆ పని స్వతంత్ర సముపార్జనకి అడ్డం కలిగించడమని భాష్యం చెప్పడం దారుణం అన్నాడు సూర్యనారాయణరాజు. అది మాత్రమే కాదు, నిరసన అంటే ఒక ప్రాంతం వాతావరణానికి మరొక ప్రాంతం వాతావరణానికి వేర్వేరుగా అర్థమవుతుందని తన అనుభవం చెప్పాడు రామరాజు. ఒక్కటి ఆలోచించండి, చదువు లోకజ్ఞానం ఏమాత్రం లేని కొండవాడి మీద లాఠీ ఎత్తినంత సులభంగా రాజమండ్రి ప్రజల మీదనో బెజవాడ వాళ్ల మీదనో విశాఖపట్నం జనం మీదో లాఠీ ఎత్తగలరా పోలీసులు? కొండవాళ్ల మీద అణచివీత చాలా ఘోరం, భయానకం కూడా. దానికి తగ్గట్టే వాళ్ల వ్యూహం ఉంటుంది అన్నాడు రామరాజు. ఆ పొలం చేరీలోనే సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళు, రాజకీయాలు చర్చించారు. చీకటి పడుతుండగా పాలేరు ఆవుపాలు పళ్ళు పట్టుకొచ్చాడు. అవి తీసుకుని బయలుదేరాడు రామరాజు. రామరాజు, నీ వెంట మేం రాలేకపోయాం, కాని నీవు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా మేమున్నామని మర్చిపోకు. నువ్వు మా ప్రాణంలో ప్రాణం. నీలాంటి మనిషితో పరిచయం గత జన్మలో చేసుకున్న పుణ్యం. చిన్నవాడివి, లేకపోతే చేతులెత్తి దండం పెట్టేవాణ్ణి. ఇదిగో ఈ పెట్టె తుపాకీ మందు, ఈ పెట్టెలో

నిక్కర్లు, చొక్కాలు ఉన్నాయి. ఒక కోటు కూడా ఉంది. ఈ బుట్ట గోర్మిటీలు, అందరూ తినండి. సరే, ఇది పల్లబుట్ట. ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో. ఈ పెట్టెలు ఇంకో బండిలో వస్తాయి, నీ బండిలో వద్దు. ఎక్కడ దింపించాలో అక్కడే దించుకో, అది నీకే తెలుస్తుంది. మేం కూడా కాకినాడ కాంగ్రెస్ సభలకు వస్తాం, కానీ మమ్మల్ని పలకరించాలని అనుకోవద్దు. మేం కూడా అంతే, మేం పోలీసుల కళ్ళల్లో పడతామని భయం కాదు. నీకు ఏమీ కాకూడదు, ఎందుకంటే దేశానికి సేవ చేస్తున్న వాడివి నువ్వు. కేవలం చెయ్యాలని అనుకోవడం దగ్గరే ఆగిపోయిన వాళ్ళం మేము. నీ ప్రాణం, స్వేచ్ఛ రెండూ విలువైనవే అని అప్పగించాడు సూర్యనారాయణరాజు. నిజంగా కృతజ్ఞతలు. నాకు కావలసింది ఆయుధాలే, మరేమీ కాదు. మీ అభిమానం తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఆయుధాలు వచ్చేదాకా ఆగకుండా ఒట్టి చేతులని ఆయుధాలు చేసుకుని పోరాడుతున్న వాళ్ళున్నారు మా ఉద్యమంలో. అందరికీ ఆయుధం పట్టడం వచ్చు, గురి చూడడం వచ్చు, ఎవరి మీద గురి పెట్టాలో తెలుసు, కానీ లేనివల్ల ఆయుధాలు అన్నాడు రామారాజు. December 1923 నుంచి కాకినాడలో జాతీయ కాంగ్రెస్ సభలు ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్ళకి వేసినట్టు పందిళ్లు వేశారు. గోదావరి జిల్లాలో జరిగే పెళ్లిలాగే ఉంది. తొలిసారి బెంగాల్ నుంచి ఒక గుడ్డ తెచ్చి పెద్ద డేరా తయారు చేయించారు. అన్ని వైపులకు వెళ్లడానికి చక్కగా బాటలు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి, ఇతర ప్రముఖులకు ప్రత్యేక డేరాలు మందిరాల్లాగే నిర్మించారు. ఇన్ని ఏర్పాట్లు ఎంతో జాగ్రత్తగా చేయించిన బులుసు సాంబమూర్తి గారి కొడుకు పాముకాటుతో కొద్ది రోజుల క్రితమే కన్నుమూశాడు. అయినా ఆయన అన్నీ తానే అయి పనులు చేయడం అందరినీ కంటతడి పెట్టించింది. సాంబమూర్తిగారు కంటిలోని బిందువులని వజ్రాలుగా మార్చుకొని ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారని సరోజినీదేవి చేసిన వ్యాఖ్యతో సభలోని వారి హృదయాలు బరువెక్కాయి. సభలకి అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ. మోతీలాల్ తన తనయుడు జవహర్తో కలిసి హాజరయ్యాడు. చిత్తరంజన్ దాస్, వల్లభ్భాయ్ పటేల్, జమ్నాలాల్ బజాజ్, సేలం విజయరాఘవాచార్యులు, శ్రీమతి కస్తూర్బా గాంధీ, సరోజినీదేవి, శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇంకా ఎందరో వచ్చారు. వేదపారాయణంతో సభలు మొదలయ్యాయి. తర్వాత వందేమాతర గీతం పాడడానికి విఖ్యాత గాయకుడు, బొంబాయిలోని గంధర్వ విద్యాపీఠం అధ్యక్షుడు విష్ణు దిగంబర్ పలుస్కార్ను వేదిక మీదికి తీసుకువచ్చిన తర్వాత చిన్న వివాదం వచ్చింది. వందేమాతరం పాడడం సరికాదని అన్నాడు మౌలానా మహమ్మద్ అలీ. ఇది ఏ ప్రార్థనా మందిరం కాదు కాబట్టి అందరికీ అభ్యంతరం ఉండదన్నాడు విష్ణు దిగంబర్. ఆయన గానవాహినిలో తర్వాత ఇలాంటి వివాదం ఒకటి జరిగిందన్న సంగతే అంతా మర్చిపోయారు. ఆ అంధగాయకుడి గొంతులో కోకిలలు కొలువై ఉన్నాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వెంకటప్పయ్య రాసుకున్న హిందీ ఉపన్యాసం చదివి ఉత్తరాదివారిని ఎంతో ఆనందింపజేశారు. స్వరాజ్యవాదమే వినిపించారు బులుసు సాంబమూర్తి. ఆ అంశం మీదనే తర్వాత చేంజర్లకి, నాన్ చేంజర్లకి వాదోపవాదాలు జరిగాయి. చట్టసభల్లో ప్రవేశించడమే రాజనీతిజ్ఞత అనిపించుకుంటుందన్న స్వరాజ్యవాదుల పక్షమే నెగ్గింది. ఎస్ కస్తూరి రంగయ్యర్, అశ్వనీ కుమార్ దత్తుల మృతికి సభలు సంతాపం ప్రకటించాయి. అండమాన్ జైలులో వినాయక్ దామోదర్ సావర్కర్ నిరంతర నిర్బంధం పట్ల కూడా జాతీయ కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. నాయకుల, ప్రతినిధుల సందేశాలు చదివి వినిపించే అంకం మొదలైంది. ఒక సిక్కు స్వచ్ఛంద సేవకుడు హిందీలో మాట్లాడుతూ వేదిక దగ్గరికి దూసుకుపోయి చీటీ ఒకటి సభాధ్యక్షుడికి పంపించాడు. కాని ఆ సమయంలో దాన్ని చదవడానికి సభాధ్యక్షుడు అనుమతించలేదు. సిక్కు సేవకుడు హిందీలో వేడుకోవడం అందరికీ కనిపించింది. అయినా సభాధ్యక్షుడి మనసు కరగలేదు. అది గాంధీగారి నిర్బంధం గురించి, చదవండి అంటూ హిందీలోనే చెబుతూ ఉన్నాడు. ఈసారి ఆ చీటీని వేదిక మీదే ఉన్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన జేబులో పెట్టేసుకున్నాడు. ఆ చీటిలో ఉన్నది మామూలు విషయమే. గాంధీజీ అరెస్టు కావడానికి, ఎరవాడ జైలులో ఉండడానికి కారణం జాతీయ కాంగ్రెస్ పెద్దలే. అందుకే ఆయనను జైలు నుంచి విడుదల చేసే బాధ్యత కూడా ఆ పెద్దలపైనే ఉంది. ఇక నేను సాయుధ సమరం చేయబోతున్నాను, వీలైతే కార్యకర్తలు ఇందులో చేరడానికి అనుమతించండి, ఇష్టమైతే ధనసాయం చేయండి, నా దారికి మాత్రం అడ్డు రావద్దు. ఇది ఆ చీటీ సారాంశం. పగలంతా జరిగిన చర్చలను ప్రతిబింబిస్తూ ఆ సాయంత్రం హరికథాగానం వినిపిస్తోంది సమావేశాల వేదిక మీద. నిజానికి చర్చల కంటే

0: హరికథే అద్భుతంగా ఉంది. చెబుతున్నవారు శ్రీ మజ్జాడ ఆదిభట్ల ఆదినారాయణదాసు గారు. ఆ హరికథని ఆ సిక్కు యువకుడు అంత శ్రద్ధగా ఎందుకు వింటున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏమర్థమవుతుంది అతడికి? మధ్యలోనే లేచి నవ్వుకుంటూ ఆ చీకట్లోనే శిబిరం బయటకు వచ్చేశాడు. తర్వాత కొద్ది రోజులకే దాట్ల పెరుమాళ్లరాజుకు తెలిసింది ఆ సిక్కు యువకుడే అల్లూరి సీతారామరాజు అని. స్పెషల్ కమిషనర్ దొరవారు వచ్చారు సార్, సెల్యూట్ చేసి కొంచెం కంగారు పడుతూ చెప్పాడు పరుగు పరుగున వచ్చిన ఆ కానిస్టేబుల్. తను భయపడవలసిన పనిలేదు, అయినా భయపడుతున్నాడు ఫర్బీస్. నువ్వు వైర్లెస్ దగ్గర కూర్చో, నేను ఇప్పుడే ఒకసారి కలుసుకుని వచ్చేస్తాను అంటూ టోపీ పెట్టుకుంటూ గుడారం బయటకు వచ్చాడు ఫర్బీస్. కొద్ది దూరంలోనే కనిపించాడు స్పెషల్ కమిషనర్. పైప్ కాలుస్తూ వడివడిగా నడిచి వస్తున్నాడు. ఎండ వల్ల అతడి ముఖం ఎర్రబారిపోయింది. చెమటలు కక్కుకుంటూ పెద్ద పెద్ద అంగలతో, నిజానికి పరుగులాంటి నడకతో వైర్లెస్ ఉన్న డేరా వైపే వస్తున్నాడు ఆ స్పెషల్ కమిషనర్.
1: నవలతో ఆకుపచ్చ సూర్యోదయం మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 66వ భాగాన్ని విన్నాము. చదివి వినిపించిండ్రు కమలాకర్ రెడ్డి, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: తెలంగాణ యాస బాసలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఈ నాలుగు జిల్లాల కుమ్రం భీమా, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా.
2: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇది మాటలు పాటలతో సందడి చేసే కార్యక్రమం. మాటలు అనేవి ఉట్టి శబ్దాల సమాహారమే కాదు, అవి మనసుకు అద్దం పడతాయి, భావాలకు వాహకమైతాయి, సమాజానికి దారిదీపంలా కూడా నిలుస్తాయి. ఆ మాటలే పాటల రూపంలో ప్రవహిస్తే ఎందరో మందికి మార్గదర్శకంగాను ఎన్నో మనసులకు స్వాంతనను కలిగిస్తాయి. కాదంటారా, పాటల ప్రవాహం ఎన్నో ఇళ్ల నుంచి అదుపు లేకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. మనల్ని అలరిస్తూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. మరి ఈరోజుటి సింగిడిలో మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఇప్పటి నుంచి 10 గంటల వరకు ఫోన్ చేసి 0873-2 అనే స్టడీ కోడ్ని కలిపి 2300-1-2950-1 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి, మీకు పసందైన పాటను కోరుకోండి.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి సింగిడిలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో నమస్తే అండి. హలో నమస్తే, బాగున్నారా? వినిపిస్తుందా? హలో హలో
1: హలో
0: చెప్పండి. హలో
1: హలో మేడం,
0: వినిపిస్తుంది నాకు, చెప్పండి. మీరు నరసింహులు గారు? కచ్చికంటి నుంచి మాట్లాడుతున్నారు. ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి. మాయదారి మల్లిగాడు. దాంట్లో నుంచి ఏ పాట? తప్పకుండా వినిపిస్తాము. కృష్ణ గారంటే ఇష్టమా ఏంటి సంగతి? వినిపిస్తాను. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నువ్వు కోరుకున్న పాటని నేను తప్పకుండా వినిపిస్తాను. గాని ఆ పాటనే ఈ రోజు వినాలని ఎందుకు అనిపించింది మీకు? హలో, సరే ఇది సాంకేతిక ప్రాబ్లం ఉన్నట్టుంది, పాట వినిద్దాము, వినేసేయండి. మీరు కోరిన పాట వచ్చిస్తుంది.

వస్తాడురా తమ్ముడు. ఎప్పుడు? అన్నాయం జరిగినప్పుడు, అక్కరమో పెరిగినప్పుడు. అన్నాయం జరిగినప్పుడు, అక్కరమో పెరిగినప్పుడు వస్తాడురా. సచ్చినట్టు వస్తాడురా. అందుకే నవ్వుతూ

ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, మీకు ఇష్టమైన పాటల్ని ఫోన్ చేసి కోరడమే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీకు ఇష్టమైన పాటల్ని మాకు రాసి పంపించవచ్చు. మా ఈ పాటల కార్యక్రమాల ద్వారా మీరు కోరిన పాటల్ని వెంటనే వినిపించేస్తాము. మరి మీరు ఉత్తరాల్ని పంపించాల్సినటువంటి మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను వినిపించండి అని అంటూ మనకు పంపించిన వారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, రాణా ప్రతాప్, శ్రీధర్, కార్తిక్, యామిని, మను, భవ్యశ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య, చైతికాశ్రీ, మీకు మా నమస్కారాలు. మాకు సుమంగళి చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గారు పాడినటువంటి కనులు కనులతో కలబడితే అనే పాటను వినిపించండి అని అంటూ కోరుతున్నారు. వాళ్ళందరి కోరిక

0: మేరకు వారు కోరిన పాట.
1: కనులు కనులతో కలబడితే.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియో నేస్తం జ్యోతితో సినిమా పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాటని కోరుకోవాలంటే మాత్రం 2300-08-295-01 ఈ 2 నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని కోరుకోండి. మీరు కోరిన పాట ఎప్పటిదైనా కావచ్చు, నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలలో ఏ పాట అయినా కూడా కావచ్చు. మీకు నచ్చిన పాటను వెంటనే వినిపించేస్తుంది మీ రేడియో నేస్తం జ్యోతి.

0: సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే. హలో, గుడ్ మార్నింగ్, శుభోదయం, బాగున్నారా? ఎక్కడున్నారు మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సిరికొండ. ఓకే ఓకే. అక్కడ వాతావరణం ఎట్లుంది? వర్షం పడుతుంది అక్కడ మీకు దగ్గర ఇప్పుడు ప్రస్తుతం? మీరేం చేస్తుంటారు? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు జగన్ గారు మీరు? ఓకే, మరి పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి వాతావరణం అనుకూలంగా ఉన్నదంటారా?
1: అవునవును.
0: మీ పంటలు ఏమి వేసిండ్రు ఇప్పుడు మీరు?
1: పత్తి ఉన్నది, కంది, సోయా.
0: ఓకే, ప్రతి సంవత్సరం కూడా ఇవే పంటల్ని చేస్తుంటారా మీరు, పండిస్తుంటారా?
1: అవునవును, మార్పులు చేస్తాం, పత్తిల కంది చేస్తాం.
0: అదే అదే,
1: సోయా మార్పుడి.
0: ఓకే ఓకే. మీరెంతమంది అన్నదమ్ములు, కలిసి చేసుకుంటారా వ్యవసాయం?
1: ముగ్గురు మేడం.
0: ముగ్గురు అన్నదమ్ములు కలిసి చేసుకుంటారా, ఎవరిది వాళ్ళేనా? తమ్ముళ్ళు చదువుతున్నారు చిన్నవాళ్ళు అన్నట్టు. ఓకే, బాగా చదివిపియండి వాళ్ళని. మీరే చదివిపిస్తున్నారు కదా, అంతేనా? అవును, కరెక్టే. మొత్తం ఇల్లు భారం అంతా మీ మీద పడ్డట్టున్నది కదా వ్యవసాయం చేసుడు. ఓకే ఓకే, సరే. మరి వ్యవసాయం చేస్తూ అలసిపోతుంటారు కదా, సినిమాలు ఎప్పటికైనా చూస్తారా? ఇంట్రెస్ట్ ఉందా, వెళ్తుంటారా చూడనీకి? వెళ్తారా? ఓకే, సిగ్నల్ ఉంటుందా మరి మీ దగ్గర? ఓకే. ఈ మధ్య కాలంలో మీకు, మీరు చూసిన మీకు బాగా నచ్చిన సినిమా ఏంటిది? ఫోన్లలో చూసినా అన్నారు కదా, ఫోన్లలో చూసినటువంటి దాంట్లో మీకు బాగా నచ్చినది ఏంది ఈ మధ్యలో వచ్చిన వాటిలలో? ఓకే సరే, మరి ఇప్పుడు ఏ పాట వినిపించమంటారు?
1: అదే పాట కావాలి.
0: జనతా గ్యారేజ్ లో నుంచా? చాలా పాటలు ఉన్నాయి జనతా గ్యారేజ్ లో, ఏ పాట వినిపించాలి? ఓ, సూర్యుడి కోసం ప్రణామం చేసే పాట వినిపించమంటున్నారు. తప్పకుండా వినిపిస్తారు. జగన్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. పాట వచ్చేస్తుంది, వినేసాయండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇది మన భాషామని అసలు ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు శ్రోతలు. ఈరోజు ప్రముఖ సినీ నటి, తెలుగు సినిమా నటి, 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో నటించినటువంటి సుమలత పుట్టినరోజు ఈరోజు. ఒక అందాల పోటీలో నెగ్గిన సుమలత తన 15వ ఏటనే సినీ రంగంలోకి ప్రవేశించింది. తను 6 భాషల్ని మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో కూడా నటించి అందరి అభిమానుల్ని సంపాదించి పెట్టుకున్నది. తెలుగులో తొలి చిత్రం విజయ్ చంద్ర హీరోగా నటించిండ్రు. తను హీరోగా నటించినటువంటి సినిమాలో నటించింది తను. సినీ రంగంలో 11 ఏళ్ల పాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 సహనటుడు, కన్నడ నటుడు అయినటువంటి అంబరీష్ను ప్రేమించి పెళ్లి చేసుకుని బెంగళూరులో స్థిరపడ్డారు. సుమలత గారు 2024 జనవరి 20వ తారీఖున హైదరాబాద్లో యునైటెడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నది. సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి ఇంకా తెలుగు సినిమాలలో తను నటిస్తూ ఉన్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తను నటించినటువంటి శృతిలయలు చిత్రంలో నుంచి ఒక పాటను విందాము.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పట్ల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ వినాయక్ చౌక్ నుంచి కనకయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. శుభోదయం మీకు. బాగున్నారా? ఓకే. ఏం చేస్తుంటారు మీరు?
3: బార్బర్ కటింగ్.
2: ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చేయబట్టి?
3: 30-40 సంవత్సరాలు అవుతుంది.
2: ఓ, వెరీ గుడ్. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చిన్న పిల్లలు, కాలేజ్ చదువుకునే పిల్లలు వెరైటీ వెరైటీ మోడల్ హెయిర్ కటింగ్స్ కావాలని కోరుకుంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎలా కటింగ్ చేస్తారు?
3: వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా
2: చేస్తారు. అంటే ఓ ఫోన్ లో చూపిస్తారు మాకు ఇలాంటి స్టైల్ కావాలని చెప్పేసి? ఓకే ఓకే.
3: లేకపోతే పాతది కటోర కటింగ్ ఉన్నది కదా.
2: అవును.
3: ముందు ఒక చిన్నది గిన్నె పెడుతుండే, దాని మీదకి వెళ్ళి తీసుకుండే కటింగ్. ఇప్పుడు అదే ట్రెండ్, ఇప్పుడు కొత్తగా వచ్చింది.
2: అది
3: ఒక జమాన పాతది.
2: అవునవునవును. ఇంతకు ముందు మనం పాత సినిమాలు చూసి

0: చూస్తున్నట్లయితే హీరోల తలపైన ఆ హెయిర్ స్టైల్ కనబడతా ఉంటాయి.
1: అప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్లు ఉండే,
0: ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. అవును కరెక్టే.
1: మేడం ఒక పాట వేయండి.
0: తప్పకుండా వినిపిస్తాను. మీరు ఏ పాట కొడితే ఆ పాట వినిపించడం మా బాధ్యత, మా పని కాబట్టి. ఏది చెప్పండి, వినిపిస్తా.
1: పల్లెటూరి మొనగాడు.
0: పల్లెటూరి మొనగాడులోంచి తప్పకుండా మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి మరి.
1: ఓకే మరి, నమస్తే.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఎందుకంటే అది రోజు మనకు ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. నిత్యావసర వస్తువుల కొనుగోలు దగ్గర నుంచి మనసు బాగాలేదంటే మంచి దోస్తుగా కూడా సంజాయిస్తుంది మనల్ని. అట్లనే ఏదైనా సరే మన నట్టింట్లో ఉండే కాదు, మనం ఎక్కడైనా సరే ఉంటే అది మన అరచేతిలో ఉండేటి స్మార్ట్ ఫోన్ ద్వారా సాధ్యమవుతుంది. మనం ఏదనుకుంటే అది చేసేయచ్చు. దాంట్లో భాగంగానే మా 100.2 ఎఫ్ఎం ప్రసారం చేసేటి ప్రతి కార్యక్రమాల్ని న్యూస్ ఆన్ ఎయిర్ అనే లైవ్ యాప్ని గనక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఓన్లీ ఉటి మీ స్మార్ట్ ఫోన్లోనే కాదు, ల్యాప్టాప్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ఏదైనా సరే మీరు గనక న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ అరచేతిలో ఉన్నటువంటి మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచంలో మీరే మూలనున్నా సరే మా ఈ 4 జిల్లాల కుమ్రమీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి విశేషమైన కార్యక్రమాల్ని ఆ యాప్ ద్వారా వినొచ్చు. మా ఈ 4 జిల్లాలకు దగ్గరగా ఉన్నట్లు అనుభూతిని కూడా పొందొచ్చు. ఇంకా అందరికంటే ప్రత్యేకంగా నిలవాలి అని అనుకుంటే మేం ప్రసారం చేస్తున్నటువంటి పాటల కార్యక్రమాలకి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటని కోరుకొని మీరున్న చోటు దగ్గర నుంచే మీ చుట్టూ ఉన్న పరిసరాల గురించి కావచ్చు, ఏదైనా ప్రత్యేక విషయాన్ని మాతో పంచుకొని ప్రపంచం మొత్తంలో మీరు ప్రత్యేకంగా నిలవచ్చు అది మీరు కోరుకుంటే. అలాగే మీకు బహుమతిగా మీకు ఇష్టమైన పాటని మేం వినిపించేస్తాము మీరు కోరిన వెంటనే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ పట్టండి, 2300-801-2950-81 ఈ 2 నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ కలపండి. 0873-2 అనే స్టడీ కొన్ని కలిపి మీకు నచ్చిన పాటని కోరుకుంటారు.

0: ayo babu. Tanana. పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దనిని దశ

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధులు రావచ్చు. కావున వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రకటన జారీ చేసిన వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆదిలాబాద్.
4: ఇది 100.2 FM మనసు నిండా. మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఇంకొక కాలర్. హలో నమస్తే. హలో నమస్తే, సాయి కృష్ణ. బాగున్నారా?
5: సూపర్ మేడం.
4: ఏం చదువుకున్నా, ఏం చదువుతుంటారు మీరు, ఏం ఏం చేస్తుంటారు? సారీ,
5: బిటెక్ అయిపోయింది.
4: ఓకే,
5: సివిల్ ఇంజనీర్.
4: ఓకే, జాబ్ కోసం ట్రైయింగ్ అన్నమాట.
5: జాబ్ ట్రైయింగ్.
4: ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? మరి
5: ప్రస్తుతానికి ఏం లేదు మేడం. ఖాళీ.
4: ఏం సినిమాలు చూసారు ఈ మధ్య కాలంలో? మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఈ మధ్యలో మీకు నచ్చిన హీరో సినిమా ఏదైనా వచ్చిందా? ప్రభాసే. ప్రభాస్ సినిమా అయితే రాలేదు మరి కదా. ఇరుముడి సాంగ్, ఇరుముడి సాంగ్ ఆల్రెడీ వేసేసినాను నేను. వేరేదేదైనా కోరుకోండి. కొత్తగా ఈ మధ్యలో వచ్చిన వాటిల్లో మీకు బాగా నచ్చింది సినిమా ఏదైనా ఉంటే చెప్పండి. పాట పాటలైనా వింటారా ఫోన్ లో? సరే, నేనే మీకోసం ఏదైనా పాట మంచిది వినిపిస్తాను. వింటున్నారు కదా మీరు ఇప్పుడు సింగిడిని? ఏదైనా మంచి సాంగ్ వినిపిస్తాను. ఓకేనా?
5: అబ్బాయిలకు నచ్చేది, అమ్మాయిలకు నచ్చేది కాదు.
4: ఇప్పుడు మీరు అమ్మాయిని అడిగినారు, అబ్బాయికి నచ్చేది ఏమంటే ఎక్కడి నుంచి వేస్తా చెప్పండి.
5: ఇంకా దిగలే అన్నారు.
4: కరెక్టే, కానీ మీరు అన్నది వాస్తవమే. మీరు అడిగినారు నన్ను, అంటే అమ్మాయిని, లేడీని అడిగారు. సో
5: లేడీకి నచ్చే సాంగ్ కాదు, జెంట్స్కి నచ్చే సాంగ్ కావాలి.
4: జెంట్స్కి నచ్చే సాంగ్ అంటే నాకు నచ్చింది నేను వేస్తాను. అది మీకు నచ్చిందా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కాల్ చేస్తారు కదా, కాల్ చేసినప్పుడు చెప్పండి నచ్చిందా లేదా అనేది. సరేనా? ఓకేనా సాయి కృష్ణ, నీకోసం మరి పాట వచ్చేస్తుంది, వినేసాయి. ఓకే,

0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మనతో మాట్లాడడానికి కప్పర్ల నుంచి యోగేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, తనతో మాట్లాడేద్దాము. హలో, నమస్తే అండి.
1: హలో మేడం, నమస్కారం.
0: బాగున్నారా మీరు? చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తాను మేడం.
0: ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చేయబట్టి?
1: అంటే నేను చేయను మేడం, అంటే ఇంట్లో మా నాన్న అమ్మ చేస్తారు.
0: ఓకే.
1: అంటే వాళ్ళకి హెల్పింగ్ అంటే ఏమన్నా అంటే
0: అవును, ఏది అవసరమైందో చూసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఓకే, డిగ్రీ అయ్యి అమ్మా నాన్నలకు సహాయం చేస్తున్నారన్నమాట. సినిమాలు చూస్తుంటారా మరి మీరు యోగేష్ గారు?
1: సినిమాలు చూస్తాం కదా మేడం.
0: అంటే ఈ మధ్యలో ఏం చూసినారు, నచ్చినవి ఏంటి మీకు? పాతవి అంటే మరి సినిమాల టీవీలలో ఫోన్లలో వచ్చినాయి చూస్తాడు నటిగా. ఎసుంటి పాటలు ఇష్టపడతారు మీరు బాగా నచ్చడం నచ్చినవి అని అంటే? ఓకే, మరి ఇప్పుడు ఏం లవ్ సాంగ్ కోరుకుంటున్నారు చెప్పండి, వినిపించేస్తాను మీకు. తప్పకుండా తైని, మీకు నచ్చిన పాట వచ్చేస్తుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: శ్రోతలు, ఈరోజు ప్రముఖ సినీ నటి, భారతీయ నటి, మోడల్ అయినటువంటి నేహా ధూపియా పుట్టినరోజు. హిందీ, తెలుగు, మలయాళ భాష చిత్రాలలో నటించింది. తొలిసారి 1994 మలయాళ సినిమా మిన్నారంలో నటించి తన సినీ రంగ ప్రవేశం చేసింది. 2003 మిస్ ఇండియా ది మిస్ట్రీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. చాలా సినిమాల్లో నటించి 2002 ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ని కూడా గెలుచుకున్నది. తెలుగులో రాజశేఖర్తో నటించినటువంటి విలన్ చిత్రంలో నుంచి తన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విందాము.

మీరు విన్న ఈ పాటతోటి ఇవాళటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈ రోజైతే మరి సినిమా పాటల్ని మాట చెప్పుకుంటే పాట ఇంట్లో హుషారులో మధురిమలో వినిపిస్తుంది మీ రేడియోని ఇస్తాం మమత. రేపు పొద్దుగల్లా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియోని ఇస్తాం శాలిని వినిపించే మాటలు పాటల్ని వినడం మరవద్దు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రసారమవుతాయి. 3 నుంచి 5 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలను వింటారు. ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట వినండి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. ట్యూన్ చేసి వింటే 100.2 ఎఫ్ఎం నౌ.

యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు, వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట్ర ఖజానా నిలుపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలలో నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయల విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి నేటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. 2015 నుంచి 2025 వరకు రిలీజ్ అయిన మూవీస్ లోంచి చక్కటి పాటలు వినేద్దాం. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వనపర్తి నుంచి ఎం రామయ్య, పి కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, చైత్రికశ్రీ, అలాగే నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఇంకా కూకట్పల్లి నుంచి సంగీత, సుగుణ, వరప్రసాద్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది కంచె మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
5: ఇప్పుడు మాత్రం రాఖీ పెరిగినగానే భయం వేస్తుంది.
3: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
3: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
6: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

10:11 దాటి 11 సెకండ్లు అయింది వీబీ క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి, కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న, త్రివేద, బండలింగాపూర్ నుండి సుధాకర్, సత్యం, రామకృష్ణ, నగేష్, కిషన్, శివ, ఇంకా మను, జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి, అలాగే నిజామాబాద్ పోతంగల్ శ్రోతలు తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య, సంతోషిని, అలాగే నందిపేట నుంచి ఎం వెంకటేష్ గారి కోసం కూడా వచ్చేస్తుంది. మళ్లీ ఇది రాని రోజు చిత్రం కోసం కెఎస్ చిత్ర, ఐశ్వర్య బృందం పాడిన పాట, సాహితీ గేయ రచన, గోపి సుందర్ సంగీతం. ఇదే పాటను చందన్నగర్ సిహెచ్ విజయ్ కుమార్ గారి కోసం కూడా వినిపించేస్తున్నాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మా శ్రోతలకు గమనిక, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, 2324085853, మరో నంబరు 2955092 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు.
2: ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
3: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
4: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
2: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
2: పండుగ పూట ప్రదేశాన ఇతర ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
5: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

భూదాన్ పోచంపల్లి ఎలగందల మార్కండయ్య లక్ష్మి దివ్య శ్రీను చిన్ను, అలాగే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, ఇంకా బేగంపేర్ ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు యాదవ్ సునీల్ రాజ్, ఇంకా లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ చిలకల్గూడ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా రాయగిరి నుండి దాసరి రవి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా మణిలింగాపూర్ నుండి బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, ప్రభాకర్, కిషన్ అందరి కోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో. చిత్రం కోసం అన్వల్ మాలిక్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. వరంగల్ కాసిబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్ కుమార్, పూజా, లోహిత్, ఇంకా షాలిబండ నుండి లక్ష్మణ్, మానస, రాహుల్, నాగరాజు, ఎస్ఎల్ ఎంచారి, టీవీ గిరి, డాక్టర్ వెంకటరమణ, వాసుదేవ, వాసు, శ్లోక, విజయశ్రీ, రవీంద్రనాథ్, ఇంకా నల్గొండ జిల్లా

0: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పెరిగినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథనా.
4: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ జునీద్ జుమీర్, ముక్రామ్ నోమాన్, ఫరూక్ జకీల్ ఫసిల్, ఇంకా మేడ్చల్ డిస్టిక్ నుండి రేవతి, నిత్యాంజలి, అభిరామ్, నరసింహమూర్తి, ఇతనకు మంచి పాట వినిపించండి అంటూ అమీన్పూర్ నుండి సగుణ కృష్ణ, అధర్ అద్వైత్, భవానీ, లక్ష్మీ ప్రసన్న, స్రవంతి, రూప, అరవింద్, లక్ష్మీ, దీప మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ జాన్కంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాకేష్, ఆరాధ్య, అలాగే సికింద్రాబాద్ కార్ఖానా నుండి ప్రవీణ్, కమల, గవళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంజ్ అందరి కోసం వచ్చేసింది కోర్ట్ మూవీ నుండి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన ఈ

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మా శ్రోతలకు గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085232 2324085239 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాలలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

10:41 దాటి 10 సెకండ్లైంది వీబీ క్లాక్ లో శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. జబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి వందన, నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, ఇంకా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం. అలాగే నందిపేట నుంచి రాకేష్, ఫరీద్ ఏదైనా మంచి పాటను ఒకటి వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, షేక్ భాయ్, సలీం, మూసా కరీం అందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా బుధన్ పోచంపల్లి మాధవరెడ్డి జరాస్తా శ్రోతలు బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి అందరి కోసం వచ్చేస్తుంది. గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడిన పాట, రామజోగ శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

బెంగళూరు రాజాజీ నగర్ నుండి విమర్శ్, పూర్విక, విస్మయ, లీలా, పూజ, అజయ్, యతేష్, లిఖిత, గణేష్, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, అలాగే పటాన్ చెరువు నవ్యాద్రి గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్విక్ రెడ్డి, చావిక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే ఇబ్రహీంపట్నం నుంచి గోపికిషన్, ఉమావతి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ద ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం సెత్ శ్రీరామ్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గేయ రచన, గోపి సుందర్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
3: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
4: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
2: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
2: పండుగ పూట ప్రదేశానైతున్నకి పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
5: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

గుర్తుకొస్తున్నాయంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి నేను మ్యూట్ అయిపోవాలి, తనకు మైక్ ఇచ్చేసేయాలి కాబట్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ఖుషి మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అధిక రద్దీ కలిగిన రైలు మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా తమ శాఖ చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 మార్గాలు అధిక రద్దీతో ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పథకం పేరుతో గందరగోళం నెలకొందని బీజేపీ రాష్ట శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వాటిని విక్రయించి రాష్ట ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి 185 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్దిదారులను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంకల్పించినట్లు వరి పంటకు

ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతమున్న 3,12,00,000 ఎకరాల నుంచి మరో 21,240 ఎకరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రముఖ నటుడు నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రంతో వెండితెరకు పరిచయమై 100కు పైగా చిత్రాలను నటించారు. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 11:03 దాటి 40 సెకండ్లు కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి గేయ రచయితలు, ఆ సినీ కలం పరిమళాలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. జానపద జావలీలతో బ్రతుకు లీలలను రాసిన కవి, మట్టి వాసనను గురులిన మనసుతో మర్మ సత్యాలను గీతాలుగా అల్లిన గేయ రచయిత, జీవన జలధిలో కమల పుష్పాల్లాంటి సినీ గీతాలను రాసిన ప్రజా కవి, సినీ పాటలతో జీవిత సత్యం చెప్పిన అక్షర సూర్యుడు, తాత్వికత, భావుకత, అభ్యుదయ భావాల, భావోద్వేగాల సాహితీ పరిమళాలతో వెండితెరపై సంధ్యపొద్దు అందాలను చూపిన కలం యోధులు. ఏంటి వర్ణన అనుకుంటున్నారా? ఎవరు ఆ గేయరచేత అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, ఆలోచించండి. ఎవరా సాహితీ సమరాంగనులు తెలుసుకుందాం ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో.

ఆంగ్లేయులను ఎదిరించడానికి చైతన్య గీతాలను రాసిన ఆ కళానికి పల్లె పదాల పదనిశలు తెలుసు. ప్రకృతి చట్రంలో పూసిన మనిషి జీవనంలో తన కళాన్ని ముంచి యాతమేసి తోడిన నీళ్లతో, బరువైన భావాలతో సినీ గీతాలను రాసి తనదైన చెరగని ముద్ర వేశారు. సినీ గేయ రచయితగా, చిత్ర జలదిలో జాలాదిగా ఆయన కలం చిరకాలం పదిలం.

కథ ఏదైనా ఏదో ఒక సందర్భంలో జానపద గీతాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సినిమాలలో తెలుగు సాహిత్యంలో జానపద నడకలు వేరు, దాని అందం ఓ వర్ణించలేని ఇంద్రధనస్సు. ఆవిష్కృతం కాగానే పరవశించేది ఉంటుంది. ప్రేక్షకుల మనసులకు ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని అందించే మంత్రంలా జానపద గీతాలు పనిచేస్తాయి. సినిమాల పాటల కోసం అలాంటి ఫోక్ సాంగ్స్ రాసి మెప్పించిన కవులు కొందరే ఉన్నారు. వారిలో ఒకరు మన జాలాది రాజారావు గారు.

0: ఎంత ఫోర్స్?
1: బుడమేట్లో దూకేస్తా,
2: నిన్ను దాటి ఏరు దాటి దాటి దాటి
1: ఏం చేస్తా,
2: నీకు సవితిని తెచ్చేస్తా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం సుప్రసిద్ధ గేయ రచయిత జాలాది కలం నుంచి జాలువారిన ఆనిమత్యం లాంటి పాటలు విని ఎంజాయ్ చేస్తున్నాం. పాండిత్యం ఏదైనా అందరూ ఈ నేలలో పూసిన సాహితీ కుసుమాలే. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతిమంగా ప్రేక్షకుడిని, వినేవారిని, చిత్ర బృందం వారిని, సంగీత ప్రియులను ముక్తుల్ని చేయాలి. అంతే సరిగ్గా అలాంటి మనస్తత్వం ఉన్న నిరాడంబర ఘనకీర్తిని ఆర్జించిన గొప్ప సినీ గేయ రచయిత జాలాది. మట్టి వాసన గుబాళించిన పరిమళాన్ని తన కలంతో అందించారు పల్లెసీమ సినిమాతో. తొలి పాటతోనే ఎవరు ఈ అక్షర పిపాసి అని అందరూ తొంగి చూసేలా చేశారు ఆయన.

జానపదములోని సున్నితమైన శృంగారాన్ని చూపిన ఆ కలమే కను తెరిస్తే ఉయ్యాల, కను మోస్తే మొయ్యాల అంటూ ఒకే ఒక్క పాటతో, ఒకే ఒక్క మాటతో ఈ గ్రంథంలో చెప్పని బ్రతుకు తత్వాన్ని చెప్పి అగ్ర సినీ గేయ రచయితల డైరీలో చేరిన ఘనాపాటి ఆయన. ప్రాణం ఖరీదు సినిమాలో ఆయన కలం చెప్పిన జీవిత సత్యం ఇంకెవరికైనా సాధ్యమా చెప్పండి? వింటే మనకు ప్రతిసారి ఒక కొత్త సందేశం, ప్రతిసారి ఒక కొత్త ఆలోచన, ప్రతిసారి జీవితం అంటే ఇది కదా అని అనిపిస్తుంది, ఇదే కదా జీవితం అని తత్వం బోధపడుతుంది. అంతలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు. అలతి అలతి పదాలతో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో ఆయన భారమైనటువంటి

అందరూ సినీ కవుల్లాగా పాట కోసం పరితపించలేదు, సినిమాలకే రాయాలని. 10 మందిని కదిలించేది అసలు సిసలైన పాట అని నమ్మే ఆదర్శ కవి జాలాది.

జాలాదిగారు పేరు కోసం ప్రాకులాడలేదు, తన పాటే తన పేరును చిరస్థాయిలో నిలిచేలా చేసింది. అన్ని రకాల పాటలు రాసిన ఆ కలమే తనలోని దేశభక్తిని ఆవిష్కరించి ప్రణవాక్షరాలతో పల్లవించి శాశ్వత తత్వాన్ని కలిగించింది తన పుణ్యభూమి నా దేశం అనే పాట. ఈ ఒక్క పాట ఆయన కలం పదును ఏ పాటిదో చెప్పడానికి పదాలు సరిపో. ఆ పాటలోని చరణాలే వెలలేని అవార్డులు ఆయనకు.

ஆண்டு கட்ட பிரம்மனா அதிவீர பாண்டிய வம்சாங்குர சிம்ம கர்ஜனா నరు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పలుర్చావా ఒరే తల్ల కుక్క కష్ట జీవుల ముచ్చుమెత్తుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

నిండు కుండల నీళ్ళోసుకుంటాది నీలాలకుండ, పండులాంటి ముద్దు పాపన్ని కంటాది తెల్లారకుండ అంటూ జీవిత సత్యాలను కలంతో కనువిప్పు చేశారు. అనంతమైన భావ సంపదకు ఈ పాట అర్థం పడుతుంది. అలా ఆయన కలం నుండి ఉబికి వచ్చిన ప్రతి పాట ఆణిముత్యమే. దాదాపు 250 సినిమాలకు పైగా, 1500కు పైగా పాటలు రాసి సినీ చరిత్రలో ఒక అరుదైన వ్యక్తిత్వం గల కవిగా గుర్తింపు సంపాదించుకున్నారు. బొబ్బిలి సింహం సినిమాలోని పాట కూడా అద్భుతమైన భావంతో కలవిన్యాసం చేశారు జాలాది గారు.

సున్నితమైన భావాలను హృదయం ద్రవించేలా పాటలు రాయటం ఆయనకే చెల్లింది. ఒక దేశభక్తిని రగిలించగలరు, విప్లవాగ్ని రగిలించగలరు, హాస్యాన్ని రగిలించగలరు, శృంగారాన్ని పూయించగలరు. అలాంటి కలం ఆయనది. గుడివాడలో పుట్టిన జాలాది వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, అది కూడా చిత్రలేఖనంలో, ప్రవృత్తి దృష్ట్యా పాటల కవి, నాటక రచయిత. తనలోని రచయితను భావ కవిగా ఆయన రాణిస్తున్న తరుణంలో ఆ విషయాన్ని గమనించినటువంటి స్నేహితులు సినిమా రంగం వైపు మళ్లించి తన తొలి పాట సూరట్టుకు చారుతాది, సిటిక్కు సిటిక్కు వానచుక్క అనే పాట హిట్ అయితే ఆ తర్వాత వచ్చిన మలిపాట కూడా మళ్లీ మళ్లీ వినేలా రాసి మరి రసహృదయాలను రంజింపచేశారు.

జగనాల సిగపూల పరుపెయ్యన పన్నీటి వెన్నెల్లో ముంచెయ్యన గగనాల సిగపూల పరు

0: వాకిట్లో చింతయ్యన్నా పొగరంతా ఎగరేసి ఒగలన్నీ ఒలకేసి కవ్వించబోకమ్మ కలికి.
1: చిత్ర పరిశ్రమ అంటేనే పోటీతో పాటుగా ఎన్నో వివక్షలు ఎదుర్కొని విజయులుగా నిలవాలి. అలా ఎదురులేని సాహితీ మూర్తిగా విరాజిల్లాలంటే ప్రతిభే కొలమానం, ప్రేక్షకుల తీర్పే బహుమానం. అది ఉంటే రివార్డ్స్ అవార్డ్స్ పొందినట్లే. జాలాది పాట కూడా అంతే. ఎన్నో క్లాసిక్స్ లాంటి పాటలు రాశారు. ఏ పాటకదే సాటి. ఎర్రమందరం సినిమాలోని జాలాది గారు రాసిన పాటకు నంది అవార్డు అందుకోవటమే కాక ఎంతో మంది ఆయన ఇన్స్పైర్ చేశారన్నమాట. అంత గొప్ప సాహిత్యం ఆ పాటలో ఉంది, అందరిని ఆలోచించేలా చేస్తుంది. పోటీ అన్నాక మనం ఎదురు నిలవాలి, ఎదురు నిలిచి మనమేంటో సత్తా చూపించాలి. విమర్శించేవాళ్లు బోలుడెంతమంది ఉంటారు, కానీ విమర్శలను ప్రతి విమర్శలను తిప్పుకొట్టే విధంగా మన ప్రతిభను చూపించాలి. అప్పుడే ఎవరేంటో ఇండస్ట్రీకి తెలుస్తుంది. అలా నిరూపించి నిరాడంబరంగా జీవించినటువంటి గొప్ప కళా పిపాసి కూడా జాలతి గారు.

కవి అన్నప్పుడు పండితుల వద్ద పాండిత్యాన్ని చూపించి మెప్పించాలి, పామరుల వద్ద భాష పదనిసలు పలికించాలి, జానపద జావళీలు చూపించాలి. అలాంటి గొప్ప కవి, అలాంటి రుచులను చూపించినటువంటి అద్భుతమైన కవి, భావకవి, జీవిత తత్వం చెప్పిన మహాకవి జాలాది గారు. ఆయన 3 దశాబ్దాల సినీ కెరీర్లు పాటల పరంగా ఘనమైన చరిత్ర అని చెప్పుకోవచ్చు. హీరో మోహన్ బాబు గారి సినిమాలు చాలా పాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. అపురూప గీతాలుగా అజరామరంగా నిలిచిపోయే చరిత్రలు. అలా కాకుండా 3 తరాల హీరోలకు కూడా పాటలు రాసినటువంటి గొప్ప కవిగా ఆయనకు అరుదైన రికార్డు ఉంది. సీనియర్ NTRకు పుణ్యభూమి నాదేశం దేశభక్తి గీతం రాశారు. అలాగే బాలకృష్ణ గారికి సుల్తాన్ సినిమాలో ఒక దేశభక్తి గీతం రాశారు. జూనియర్ NTR సినిమాలో సుబ్బు సినిమాకు ఒక దేశభక్తి గీతం రాశారు. ఆ 3 సినిమాలు కూడా ఎప్పటికీ మన జాతీయోద్యమ నాయకులను తలుచుకున్న ప్రతిసారి, జాతీయ పండుగలు చేసుకున్న ప్రతిసారి ఆ గీతాలు విని రోమాంచితం కావలసిందే. అంత అద్భుతమైనటువంటి చరిత్రలో నిలిచిపోయే గీతాలు రాసినటువంటి మహా సినీ గేయ రచయిత జాలాది గారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తండ్రికి తగ్గ తనయ. రాకెట్ల దూసుకుపోతున్న భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. త్రిశజాల జంటగా అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా రాణిస్తూ భారత కీర్తి పతాకాలను ఎగరవేస్తున్న యువ క్రీడా తరంగం. తాజాగా కేంద్ర ప్రభుత్వం తన అద్భుత విజయాలను గౌరవిస్తూ గర్విస్తూ అర్జున అవార్డును ప్రకటించి తన ప్రతిభకు పట్టం కట్టిన తీరు. ఆమె ఎవరో కాదు, మీరు ఊహించండి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆమె క్రీడా స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం.

0: సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. తార్నాకాలోని తన నివాసంలో పోలీసుల గృహ నిర్బంధం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. జీవో 97 ద్వారా ఈసెట్ అవకాశాలను దూరం చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. కంటితుడుపు కమిటీలను పక్కన పెట్టి జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాంతియుత ఆందోళనలకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పోలీసుల నిర్బంధ పాలన అని విమర్శించారు. రామంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీలు, అరెస్టులు చేయడం దారుణమన్నారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నత విద్యా అవకాశాలను దూరం చేసే వివాదాస్పద జీవో 97ను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నిర్వహణ కోసం టీజీ టీమార్స్ పేరుతో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థను, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఏఐ ఆధారిత సాంకేతికతతో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు మున్సిపల్, పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసే డీపీఆర్ను త్వరగా సిద్దం చేయాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రాష్ట ముఖ్యమంత్రి ఎన్ రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఈ మధ్యాహ్నం పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హన్మకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం హన్మకొండలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా ధర్నాకు యత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, వినయ్ భాస్కర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేవంత్ సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ విజేత మై భారత్ వాలంటీర్ ప్రగతి ఈరోజు హైదరాబాద్లోని ఇఫ్లూలో జరిగిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో పాల్గొని క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. నషాముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ స్పోర్ట్స్ ను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
1: ఖేల్ కి బాత్ పిఎం కిసాన్ యూత్ లో పేరెంట్స్ అందరికి స్పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్ తెలియడానికి, అది మన యూత్ ఐకాన్స్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు చాలా గేమ్స్ ఆడారు, కామన్వెల్త్ గేమ్స్ లో ఆడారు, కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ వల్ల కామన్వెల్త్ గేమ్స్ కి కూడా వెళ్తున్నారు. ఈ ప్రోగ్రామ్ తో పాటు ఈవెన్ నషాముక్త్ ఇండియా కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో డ్రగ్స్ కి వద్దని చెప్పండి, స్పోర్ట్స్ కి ఎస్ అని చెప్పండి.
0: రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రక్షాబంధన్ పర్వదినం అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య పవిత్రమైన ప్రేమానురాగాలు, నమ్మకం ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్ఫూర్తికి నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రభుత్వం కృషి

0: కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న వైఖరినే నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ కాశీబుక్క జంక్షన్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నిరసనకారులు దగ్ధం చేశారు. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ప్రజలను వేధించేవారిని, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసేవారిని ఉపేక్షించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే ముందు వడ్డీ, తిరిగి చెల్లింపు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఉద్యోగుల సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈరోజు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాసా రాష్ట నాయకుడు మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగులకు కల్పిస్తున్న హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలం రంగాపూర్ రామస్వామి తండాలో నిర్వహించిన గ్రామ సభలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎలాంటి తప్పులు లేకుండా సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్లోని చారిత్రక మీర్ ఆలం చెరువును ప్రముఖ ఫ్యామిలీ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దే చర్యలలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు తెలుగు జానపద సంగీత కార్యక్రమం. ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమంలో బజారత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పాల్వే బబ్రువాహన్ పాడిన ఆధ్యాత్మిక భజనలు, ఇంకా తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలను వింటారు. ఈ కార్యక్రమానికి కొనసాగించే ముందు కొన్ని ప్రకటనలు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
7: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
6: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
8: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 crore వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు పల్లె

పదాలు కార్యక్రమాన్ని వింటున్నారు. పల్లె జనం ఆడుతూ పాడుతూ పాడుకునే పాటలే జానపదాలు. వ్యవసాయ పనుల్లో అలసట తెలియకుండా ఇంట్లో బియ్యం పప్పులు ఇసురుతూ సరదాగా పాడే పాటలు, బావ మరదళ్ల పాటలు, వదిన మరదళ్ల పాటలు, ప్రేమ పెళ్లి పాటలు, ఇలా ప్రతి సందర్భానికి జానపదం తోడై ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇంకా గుళ్లల్లో భజనలు, కీర్తనలు, దేవుళ్ల పాటలతో హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు పల్లె నివాసులు. మరి వీరందరి పాటలను ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే పల్లె పదాలు. ఇయాల్టీ పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగా విందాం బజారత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పాల్వే బబ్రువాహన్ పాడిన ఆధ్యాత్మిక భజనలు.

పేరు పాల్వే బబ్రువాన్ మహారాజ్, గ్రామ గంగాపూర్, మండల్ బజార్ హత్నూరు, జిల్లా ఆదిలాబాద్. ఇవాళ నేను ఆధ్యాత్మిక రూపంలో రాఠోడ్ సంత్ తుక్డోజీ మహారాజ్ ఒక అమృతవాణి ద్వారా ఏదో మనకు ఉపదేశం చేసిన వారు, ఆ భజన నేను ఇలా పాడిస్తాను.

సంత మీరాబాయి భజన పాడుతున్నాను. మీరాబాయి భజనలో ఎంత ఆనందం ఉన్నది అంటే పాండురంగ పరమాత్మని అది సాక్షాత్ దాని స్వరూపం చూసి మనకు మార్గదర్శనం చేశారు మీరాబాయి.

జయ ఈ భజన దీనిలో కబీర్దాస్ మహారాజ్ మనకు చెప్పారు, ఈ శరీరానికి వైకుంఠం భూమి, దీని లోపాల హరి భజన ఆనందం విశ్వ బ్రహ్మాండం ఉంటుంది. దీనికి మనము గురు మార్గం ద్వారా ఆలోచిస్తే మనకు ఇక్కడని సాక్షాత్ మన హృదయంలో దేవుడు కన్నస్తాడు అంటేని మనకు కబీర్దాస్ మహారాజీ భజనలో

రాట్రసన్ తుక్డోజీ మహారాజ్ భజను. ఇలా రాట్రసన్ తుక్డోజీ మహారాజ్ ఏం చెప్తారంటే, గంగా తుజా తీరాలా మన హే నీవ అంతరాహే. మన్ సమాధానం ఎక్కడ ఉంటది అంటే పవిత్ర జాగ. పవిత్ర జాగ ఏది అంటే ఒక చంద్రభాగ అని ఒక గంగా. ఆ తీరంలో నా మనసు ఆగింది. ఈ భజనలా మనకు మార్గదర్శనం చేస్తున్నారు రాట్రసన్ తుక్డోజీ మహారాజు.

मन ये निमंत राय मन हे निमंत राय मन हे।

0: भगवान की जय।
1: ఇప్పటివరకు బజారత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పాల్వే బబ్రువాహన్ పాడిన ఆధ్యాత్మిక భజనలను విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
7: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.

0: Manappuram Finance Limited. Make life easy. Toll free number 1-800-420-2233.
1: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు.
2: ఇప్పుడు మరాఠీలో బంద్ ఝాల్యా విషయ ఉర్మి మన రంగలే హరినామీ.

ఇప్పటి వరకు తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుక్కుడోజీ మహారాజ్ భజనలను విన్నారు. ఇంతటితో ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం పొద్జామట్ల 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్జామట్ల 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు, ఇంకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నిబాయి బృందం పాడిన కోలం పాటలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

విద్య ఉద్యోగ సమాచారం. విద్య ఉద్యోగం స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ముందుగా ఒక సమాచారం. ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు డైరెక్టర్ వెంకట లక్ష్మి నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపిండ్రు. హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, టూ వీలర్ మెకానిక్, సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు సెప్టెంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఉచిత శిక్షణతో పాటు సర్టిఫికెట్లు ఇస్తారు.

ఇప్పుడు మరో సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రిసెట్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026 అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు విసీ ప్రొఫెసర్ ఆల్తాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపినారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు

1వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిప్లొమా, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకుని బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశం పొందాలనుకునేవారు ఈ అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026 పరీక్ష రాయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://pjtau.edu.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://pjtau.edu.

ఇప్పుడు మరొక సమాచారం. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS దరఖాస్తు గడువును September 1 వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేలింగయ్య తెలిపినారు. గడువులోగా దరఖాస్తులు చేసేయడంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.bse.telangana.gov.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bse.telangana.gov.in. ఇది ELT విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోల సమయం 7:05 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. తిరిగి కిసాన్ వాణి కార్యక్రమంతో 7:15 కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5-15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. सिर्फ इतना ही

0: ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले।
1: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, has also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
1: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యక్షుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్జిగిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
4: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కిసాన్ వాణి, ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ జి రవీందర్. వ్యవసాయ ధరలకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలెయ్యాలా, పంటలల్లా ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎసుంటి చర్యలు చేపట్టాలా, అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలా అని నిపుణులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను, సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల ఖరీఫ్ పంటల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి, సోయా పంటల సాగు, బర్రెల పెంపకం అనుభవాల గురించి నేరడిగొండ మండలం వడూరు గ్రామానికి చెందిన తోట నగేష్తో ముచ్చట ప్రసారం అవుతుంది. ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసి ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 70% ఉంది. గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
6: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
7: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
6: అదేలా,
7: ఎప్పుడు ఏ సమస్య?

0: వచ్చిన వెంటనే కలపండి ఈ నెంబరు 1800150551.
1: ఇదెవరి నంబర్ బాబు?
0: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
0: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
1: నిజంగా
0: 16 అనాల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800150551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఖరీఫ్ పంటల్లో రైతులు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వర్షాభావ పరిస్థితులు, ఇంకా పురుగులు, తెగుళ్లు ఆశించడం, ఇలాంటి అనేక సమస్యలు ఎదురైతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలు అధిగమించి మంచి దిగుబడులు సాధించవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం ఖరీఫ్ పంటల్లో తీసుకోవలసిన చర్యల గురించి. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు జి రవీందర్. నమస్కారం డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ గారు.
5: నమస్తే అండి.
4: ప్రస్తుతం మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, అట్లాగే పంటల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి?
5: ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు బాలేవు. నిజం చెప్పాలంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 24% వర్షాలు తక్కువ పడ్డాయి. గత సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల పంటల దిగుబడి, అంటే పంట పెరుగుదల, అదేవిధంగా దిగుబడి కూడా బాగుండే. కానీ ఈ సంవత్సరం ఆగస్టు నెల వరకు 24% వర్షాలు తక్కువ ఉన్నాయి. అంటే మన పంటలకు కొన్ని కీలకమైన దశలుంటాయి. ఆ కీలకమైన దశలో వాటర్, అంటే నీళ్ళ ఒక కొరత అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఈ పరిస్థితి బాగాలేదు. అదేవిధంగా ఇంకా వచ్చే అక్టోబర్ నవంబర్లో సూపర్ ఎల్నినో ఒక ప్రభావం పంటల మీద కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేయటం జరుగుతుంది. పంటల పరిస్థితి గురించి మాట్లాడాలనుకుంటే ప్రత్తి, సోయాబీన్, కంది, మొక్కజొన్న, వరి ఇవి ముఖ్యమైన ప్రధానమైన పంటలు ఇప్పుడు ఖరీఫ్ లో సాగు చేస్తుంటారు. ఎక్కడైనా చూస్తే ఆ పంటల పెరుగుదల మాత్రం ఆగిపోయి ఉంది. రైతులు కూడా దీని గురించి సమస్యలు అడుగుతున్నారు. సో పరిస్థితి మరింత బాగాలేదు.
4: మరి ఇందాక మీరు పత్తి అన్నారు, ప్రస్తుతం పత్తి పంట పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తి పంటలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలంటారు?
5: మన ఆదిలాబాద్ జిల్లా యొక్క ఇకనామిక్స్, మొత్తం అర్థవ్యవస్థ అనేది పత్తి పంట చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూస్తే నేను చెప్పినట్టు పత్తి పంట ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లేదు. ఈ సంవత్సరం పెరుగుదల ఆగి ఉంది. అదేవిధంగా దాని మీద ఒకటి కాకుండా వివిధ రకాల పురుగులు ఆశిస్తున్నాయి. సో ఆ పరిస్థితుల్లో పత్తి పంట అనేది బాగాలేదు. అయినా కూడా ఇప్పుడు 60 రోజులు అయింది. కొందరు జూన్ చివరిలో విత్తుకున్నారు, ఈవెన్ కొందరు జూలైలో కూడా విత్తుకోవటం జరిగింది. పత్తి పంట ఇప్పుడు 60 రోజుల దశలు ఉంది, కాయ దశలు ఉంది. కొన్ని జగలు పూతలున్నాయి, కాయలున్నాయి. ఈ దశలో పంట ఉన్నది. ఈ ప్రతి పంటలో కరెక్ట్ గా గమనిస్తున్నట్లయితే మనకు మైక్రోన్యూట్రియంట్స్, అంటే సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంటుంది. జనరల్లీ రైతులు ఏం చేస్తారంటే నత్రజని, భాస్వరము, అదేవిధంగా పొటాషియం లాంటివి స్థూల పోషకాలు వాడుతుంటారు. కానీ సూక్ష్మ పోషకాలు ఉంటాయి, అంటే ఇనుపు, జింక్, మ్యాంగనీస్, ఇలాంటివి మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడు ఆ సూక్ష్మ పోషకాల లోపం మనకు కనిపిస్తుంటుంది. ఆ లోపాన్ని మనం సవరించడానికి మ్యాగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేయాలి. లేకపోతే మల్టీ మైక్రోన్యూట్రియంట్స్, అంటే ఒక కాకుండా ఎక్కువ సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్నట్లయితే మనం 5 గ్రాములు అగ్రోమిన్ మ్యాక్స్ కానీ లేకపోతే ఫార్ములా 4 లాంటివి సూక్ష్మ పోషకాలు 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేయాలి. ఈ పిచికారీ కూడా ఒకసారి కాకుండా ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు చేసుకున్నట్లయితే పంట బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు వర్షాల పరిస్థితి బాగాలేదని చెప్పాను. మనం ఏం చేయాలంటే రైతులు ఒక 20 కిలోలు నత్రజని, అదేవిధంగా 12 నుంచి 15 కిలోలు పొటాషియం, ఎర్ర పొటాషియం ఈ కలుపుకొని విత్తిన 20 రోజుల తర్వాత, అక్కడ నుంచి ఇంకా 20 రోజుల తర్వాత, పంట విత్తిన 60 రోజులు 80 రోజులకు ఒకసారి మనం భూమిలో, అంటే పైపాటుగా కాకుండా భూమి లోపల మనం టాప్ డ్రెస్సింగ్ అంటారు, అది మనం వాడుతుండాలి. దానివల్ల పంట పెరుగుదల మంచి ఉంటుంది. అదేవిధంగా మనం పొటాషియం యాడ్ చేసినాం కాబట్టి ఆ పొటాషియం మన మొక్కకు కొంచెం బలం, ఒక శక్తి ఇస్తుంది. కాబట్టి ఆ కరువు పరిస్థితి కానీ లేకపోతే ఒకవేళ వరదలు వచ్చినా కూడా మన పంట తట్టుకునే స్థాయిలో ఉంటుంది. చాలా మంది అంటున్నారు మా పంట బాగాలేదు, హైట్ బాగాలేదు, గ్రోత్ బాగాలేదు, కలుపు ఎక్కువ వస్తుంది. సో కలుపు మందులు గురించి కూడా అడగటం జరుగుతుంది. కొందరు గ్లూఫోసినేట్ వాడుతున్నారు, కొందరు ఎక్కడెక్కడి నుంచి గ్లైఫోసిట్ తెచ్చి వాడుతున్నారు. కానీ మా అభిప్రాయం అంటే ఇప్పుడు 60 రోజుల దశలో పంట ఉంది కాబట్టి ఈ కలుపు మందులు అనేది అవసరం లేదు. ఆల్రెడీ పంట మనం అధిక సాంద్రతతోటే పత్తి పంట వేస్తున్నాం కాబట్టి ఆ కలుపు మందులు కాకుండా డౌరాతోటి కానీ లేకపోతే వేరే యాంత్రీకరణతోటే కలుపు నివారణ చేసుకోవాలి. పురుగుల విషయానికి వస్తే ఫస్ట్ మనకు దోమ వస్తుంది, పచ్చదోమ, తర్వాత ఇవి తెల్లదోమ, మీ తామర పురుగులు అన్ని వస్తాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువ పురుగులు ఉన్నాయి, రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉన్నాయి, తామర పురుగులు ఉన్నాయి, పచ్చదోమ ఉంది, ఇంకా మీరు అక్కడక్కడ చూసుకున్నట్లయితే ఈ తెల్లదోమ కూడా గమనించడం జరుగుతుంది. ఇంతకుముందు రైతులు ఆల్రెడీ యాసిఫేట్ గానీ మోనో క్రోటోఫాస్ గానీ వాడి ఉంటారు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో అవి పని చేయకపోవచ్చు. ఎందుకంటే కాంప్లెక్స్ అంటారు దాన్ని, ఒక పేస్ట్ కాంప్లెక్స్ ఉంది కాబట్టి నియోనికోటినాయిడ్స్ గానీ థైమిథాక్సమ్ గానీ ఇలాంటివి పురుగు మందులు మనం వాడుకోవాలి. ఇంకా ఒకటి, ఇప్పుడు మా సైన్స్ ఏం చెప్తుంది అంటే, క్రాప్ సైన్స్, ఈ సెప్టెంబర్ నెల నుంచి ఏదైనా కాయలు డెవలప్ అవుతాయి, పత్తి పంట మీద కాయలు ఏమైనా ఉంటాయో సెప్టెంబర్ నెలలో, అవి మనకు దిగుబడికి చాలా సాయం చేస్తాయి. ఇప్పుడు వరకు అంటే జూలై ఆగస్ట్ వరకు ఏమైనా కాయలున్నాయి, దానిది ఒక వంతు దిగుబడిలో ఉన్న వంతు తక్కువ ఉంటుంది, కానీ సెప్టెంబర్ నుంచి వస్తున్న కాయల వంతు దిగుబడికి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ఎట్టు పరిస్థితుల్లో ఆ పూతను ఆ కాయను కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలంటే, ఈ పూతలు రాలిపోతుంటాయి, సో రైతులు 3919 అంటే 3 19లు ఉంటాయి, 3 19లు ప్లస్ ప్లానోఫిక్స్ అని దొరుకుతుంది మార్కెట్ లో, 50 ml ప్లానోఫిక్స్, ఇవి 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేస్తూ ఉండాలి. ఒక కనీసం 2-3 సార్లు చేసుకున్నట్లయితే పూత రాలిపోవటం అనేది ఆగిపోతుంది, లేకపోతే తగ్గిపోతుంటుంది. దానివల్ల దిగుబడి పెంచే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొన్ని ప్లేసెస్ లో బయోస్ మందులు వాడుతుంటారు ప్రతి పంటలో కూడా, అవి కూడా మనం వాడేటప్పుడు కరెక్ట్లీ చూసుకోవాలి, ఏ కంపెనీది, కంపెనీ కరెక్టా కాదా. అప్పుడప్పుడు ఇవి బయోస్ మందుల పేరులో కొన్ని హార్మోన్స్ కూడా యాడ్ చేయటం జరుగుతుంది. ఆ హార్మోన్స్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన ప్రతి ఆకులు బెండకాయ ఆకులాగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
6: మరి ఇందాక మీరు సూక్ష్మ పోషకాల గురించి చెప్పిండు, ఈ సూక్ష్మ పోషకాల లోపాలని పంటల్లో మనం ఎట్లా గుర్తించవచ్చు?
5: సూక్ష్మ పోషకాల లోపాలు ఎట్లా గమనించాలంటే, నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవి బాటమ్ అంటే కింది ఆకుల మీద ఫస్ట్ కనిపిస్తూ ఉంటాయి. కానీ సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్లయితే పైన అంటే జిగురు ఆకులు ఉంటాయి కదా, కొత్త ఆకులు, ఆకుల మీద కనిపిస్తుంటాయి. జింక్ లోపాలు చూసుకున్నట్లయితే మిడల్ అంటే మధ్య స్థాయిలో ఉన్న ఆకులు ఉన్నాయి కదా, దాని మీద ఫస్ట్ ఉంటాయి. ఈనలు మనకు గ్రీన్ గా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, కానీ ఈనల మధ్య భాగం అనేది పసుపు రంగంలో మారిపోతుంటుంది. అదే కొసాకులు ఉంటే ఇంకా అవి సరిగా పెరగవు, పసుపు కలర్ లో వస్తాయి, తర్వాత వైట్ కలర్ లో, తెల్లటి కలర్ లో వస్తే అది మనకు ఐరన్ లోపం, సల్ఫర్ లోపం ఉన్నదని మనం గమనించి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది.
6: మంచి అండి, ఇందాక మరి పత్తి గురించి తెలియజేసారు, ఇప్పుడు సోయాబీన్ పంట అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉంది, ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో సోయాబీన్ పంటలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలంటారు?
5: చూడండి, సోయాబీన్ పంట ఈ సంవత్సరం కొంచెం లేట్ వేయటం జరిగింది. మేము ఒక తేదీ చెప్తుంటాం, 10 జూలై తర్వాత సోయాబీన్ పంటను విత్తుకోకూడదు అని చెప్తుంటాము. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో రైతులు 15 జూలై తర్వాత కూడా విత్తుకోవడం జరిగింది. అలాంటి పంటలు ఇప్పుడు పూత దశలు ఉన్నాయి, ముందు విత్తుకున్న పంట అనేది ఇప్పుడు కాయ సాగే దశలో ఉంది, కాయ అభివృద్ధి దశలో ఉంది. సో రైతులు ఈ సమయంలో ఏం చేయాలంటే, కాండపు ఈగ, అదేవిధంగా కాండం తోల్చే పొరుగు ఏమైనా ఉందా అది మనం గమనిస్తుండాలి. ఎట్లా చేస్తారు, ఒక ర్యాండమ్లీ ఒక మొక్క పీకేసి చిల్చి చూసుకోవాలి. కాండం చిల్చి చూస్తే ఒకవేళ పొరుగు ఉంటే మన చేన్లలో కాండం పీగ లేకపోతే కాండం తొలిచే పొరుగు ఉందని గమనించి కొన్ని చర్యలు తీసుకోవాలి. మీరు అనొచ్చు మరి పురుగు మందు కొట్టొచ్చు కదా, కానీ పురుగు మందు ఈ సమయంలో కొట్టుకున్నట్లయితే ఏమి లాభం లేదు, ఎందుకంటే డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. రైతులు ఏం చేయాలి ఇలాంటి సమయంలో, ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని సూక్ష్మ పోషకాలు ఏమైనా ఉంటాయో, అవి ఫార్ములా 4 గానీ అగ్రోమిన్ మ్యాక్స్ 3-5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఈ 3 19లు 19 19 19 లేకపోతే 13045 మార్కెట్లో మల్టీకే పేరు మీద దొరుకుతుంది, అవి స్ప్రే చేసుకున్నట్లయితే ఆకుల ద్వారా ఆ కాయ వరకు మన పోషకాలను అందేటట్లు ఉంటుంది. సో

0: చర్య మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఇప్పుడు రైతులు ఏమంటారంటే కలుపు మందు వాడుకోవచ్చా? కాదు, ఇప్పుడు కలుపు మందు వాడే సమయం అసలు కానే కాదు. ఒకవేళ మీరు కలుపు మందు అంటే పర్సుట్ కానీ ఒడిసి వాడుకున్నట్లయితే, ఇప్పుడు మీరు రబీలో కూడా కొన్ని పంటలు వేస్తారు కదా, రబీ పంటలో బాగా నాశనం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కలుపు మందు ఇప్పుడు మాత్రం సోయాబీన్లో వాడకండి.
1: సార్, మరి పత్తి సోయాబీన్ గురించి కూడా చెప్పిండ్రు, అట్లానే కంది పంట గురించి కూడా తెలియజేయండి. అంటే ప్రస్తుతం కంది పంట పరిస్థితి ఎట్లా ఉంది? ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో కంది పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: యాక్చువల్లీ కంది పంట చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటది. ఒకవేళ కంది పంట మంచి దిగుబడి వస్తే రైతులకు కూడా మంచి రేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు కంది పంట మీద బాగా దృష్టి పెట్టాలి. పంట ఒక కొసాకులు ఉంటాయి, ఆ కొసాకులు ఆల్రెడీ 60 రోజులు అయినాయి కాబట్టి కొసాకులు తుంచేయాలి. ఆ తుంచేస్తే బ్రాంచెస్, శాఖలు ఉంటాయి కదా పంగులు, అవి పెరిగే అవకాశాలు ఉంటాయి. అవి పెరిగితే పంట స్ట్రాంగ్ గా ఉంటాయి, గట్టిగా ఉంటే పూతలు రాలిపోవటం తగ్గిపోతుంది. అదేవిధంగా పూత నుంచి కాయ సాగే ఒక ప్రపోర్షన్ ఏమైనా ఉంటుందో వంతు, అది పెరిగిపోతుంది. దానివల్ల దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు మాత్రం మనం కొసాకులు మాత్రం తుంచేకండి. సూక్ష్మ పోషకాలు స్ప్రే కూడా మనం చేస్తూ ఉండాలి. పైపాటుగా 10 కిలోల యూరియా కూడా మనం వాడుకోవచ్చు. అంటే భూమి లోపల వేరు పురుగుని మనం రైతులు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వేరు పురుగు వేరే దగ్గర ఉంటే పంటను నాశనం చేస్తుంది. ఎండు తెగులు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. వరదలు వస్తే, అధిక వర్షాలు ఉంటే, మబ్బులు ఉంటే ఎండు తెగులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ గమనిస్తున్నట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మెటలాక్సిల్, మార్కెట్ లో రీడోమిల్ పేరు మీద వస్తుంది, దాంతో మనం సాయిల్ డ్రెంచింగ్ అంటే మొక్క మొదల దగ్గర అవి మనం నీళ్ళలో కలిపేసి పోసుకోవాలి. వేప గింజల కషాయం కూడా పిచికారి చేసుకున్నట్లయితే హెలికోర్ప ఆర్మిజర్ అంటే శనగపచ్చ పురుగు ఒకవేళ వస్తుందనుకోండి, ఎక్కడైనా పూత దశలో వస్తుంది పంట, అక్కడ అది పనిచేస్తుంది.
1: చాలా మంచిదండి డాక్టర్ గారు, ఖరీఫ్ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచి మంచి విషయాలు తెలియజేసిండ్రు. మీరు చెప్పిన జాగ్రత్తలు రైతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఆశిద్దాం. ధన్యవాదాలు.
0: నమస్తే.
1: ఇప్పటిదాకా మీరు ఖరీఫ్ పంటల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్ తో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు జి రవీందర్.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యవసం పాట.

అటు కట్టుర బండి జోడెడ్లా బండి.

0: టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యౌసం పాట అది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతు అంతరంగం, రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. రైతు అంతరంగం శీర్షికన ఇప్పుడు విందాం పత్తి, సోయా పంటల సాగు, బర్రెల పెంపకం అనుభవాల గురించి. నేరడిగొండ మండలం వడూరు గ్రామానికి చెందిన తోట నగేష్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు కే లెనిన్.
1: నేరడిగొండ మండలం వడూరు గ్రామానికి చెందిన రైతు తోట నగేష్ పంట పొలంలో ఇప్పుడున్నాం. వారు గత కొన్నేళ్లుగా పత్తి, సోయా పంటల్ని సాగు చేస్తా ఉన్నారు. ఈ పంటల సాగుతో పాటు బర్రెల పెంపకం కూడా చేపట్టిండ్రు. మరి వీటికి సంబంధించిన వారి అనుభవాల్ని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నగేష్ గారు.
2: నమస్కారం సార్.
1: మీరు ఎన్నేళ్ళ వ్యవసాయంలో ఉండి?
2: 15 సంవత్సరాలు అయితే సార్.
1: అయితే ఇప్పుడు ఈ 15 ఏళ్ల నుంచి ఈ పత్తి, సోయా వేస్తున్నారా లేక ఇంతకు ముందు ఏదైనా పంటలు వేసేదా?
2: పత్తి, సోయా, మక్క వేస్తాం సార్.
1: ఇప్పుడు వానాకాలం ఏమేమి పంటలు వేస్తారు, యాసంగిలో ఏమేమి పంటలు వేస్తారు?
2: పత్తి పంట తీసి జొన్న వస్తాం సార్, సోయాకు చెనగ వస్తాం అంతే.
1: ఈ ప్రాంతంలో వానాకాలంలో ఎక్కువగా సాగు అయ్యేది పత్తి, సోయానే?
2: పత్తి, సోయానే.
1: ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, అందులో పత్తి ఎంత వేసిండ్రు, సోయా ఎంత వేసిండ్రు?
2: 3 ఎకరాలు ఉంది, కావులు ఒక 2 ఎకరాలు పట్టుకుని 5 ఎకరాలు, 3 ఎకరాలు పత్తి పెట్టుకుని 2 ఎకరాలు సోయా వస్తుంది.
1: ఏ పంట మంచిగా వస్తున్నది?
2: ఈ సంవత్సరం అయితే వర్షాలు లేక ఏ పంట కరెక్ట్ లేదు.
1: పోయిన వానాకాలం ఎట్లా వచ్చింది?
2: ఫుల్ వర్షాలు పడి మొత్తం కొట్టుకపోయినాయి సార్.
1: పోయినసారి వానలు ఎక్కైనా ఈసారి వానలు లేట్ అయినాయి.
2: వానలు లేట్ అయ్యి వానలు లేవు.
1: అయితే ఇప్పుడు జూన్ లో వానాకాలం షురు అయినప్పుడు కొంచెం వానలు పడ్డాయి కదా, అప్పుడే పెట్టిందా పంట లేకపోతే మళ్ళీ పెట్టిందా?
2: అప్పుడు పెట్టాం సార్. అదే స్టార్టింగ్ వర్షాలకే మంచిగా పంటలు బాగానే మొలిచినాయి, కానీ తర్వాత ఎండల కొట్టి మొత్తం మొలిచిన మొలకలన్నీ చనిపోయినాయి సార్.
1: అంటే తర్వాత వర్షాలు అందక మొక్కలు ఎండిపోయినాయి. వానాకాలం సురైన్ నుంచి కొంత వానలు తక్కువకు కొద్దిగా ఈయోడు కష్టం పోతుంది
2: సార్, పంటలు ఎండిపోతున్నాయి.
1: ఇప్పుడు మీకు నీళ్ల సౌలత్ ఎట్లా, వానం మీదనే ఆధారమా ఏమన్నా నీళ్ల సౌలత్ ఉన్నదా?
2: బోర్లు ఉన్నాయి కానీ సార్ ఈ సంవత్సరం బోర్ల వాటర్ రాలేదు.
1: అయితే ఇప్పుడు దాదాపు ఒక 15 ఏళ్ల నుంచి వ్యవసాయంలో ఉన్నారు కదా, ఒక్కొక్క పంట గురించి మాట్లాడుకున్నట్టయితే ముందు పత్తి గురించి మాట్లాడుకుందాం. ఈ పత్తి సాగుకు సంబంధించి మీ అనుభవాలు చెప్పండి. ఎట్లా, ఎప్పుడు వేసిండ్రు పత్తి, మళ్ళీ దీంట్లో ఏమైనా మీరు ఈ గడిచిన 15 ఏళ్ల కాలంలో ఏమన్నా సమస్యలు అట్లా ఏమన్నా ఎదుర్కొన్నారా?
2: అవును సార్, ఇవి వర్షాలు ఎక్కువ తక్కువ ఇవి వల్ల పంటలు దిగుబడి రావు సార్.
1: ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు వానలు ఎక్కువైనప్పుడు వానలు తక్కువ అయినప్పుడు ఎట్లా ఎగుమతులు చేయాల్సి ఉంటుంది ఈ పంటకు, పత్తికి?
2: ఇక వర్షాలు తక్కువ పడితే బోర్ వాటర్తో పెడతాం సార్. ఇక వర్షాలు లేనప్పుడు, అంటే బాగా వర్షాలు పడితేనేమో వాటర్ పెరిగి బోర్లు నడుతాయి. వాటర్ లేకున్నప్పుడు ఇక బోర్లు చూసుకుని అడిగి సార్ ఎండిపోగా చూసుకుంటేనే ఏర్పడుతుంది.
1: ఇప్పుడు వాన ఎక్కువైనప్పుడు నీళ్లు పంటలల్లా నిలిచి ఉండకుండా ఇట్లా చేస్తారు?
2: ఎక్కువైనప్పుడు ఏం చేయలేము సార్, చూసుకుంటే చేయడం, దాన్ని ఏం చేయలేము.
1: ఈ వానలు ఎక్కువైనప్పుడు ఈ సమస్య రాకుండా కొంత బెడ్ పద్ధతి మీద చేస్తారు కదా, అట్లా పద్ధతి మీ దగ్గర ఏమన్నా చేస్తారా?
2: చేస్తాం కదా సార్, ఎక్కువ జౌకు, అది జౌకు భూములలో నడుస్తుంది, జౌకు పట్టే భూములలో అలా బెడ్ కొట్టేసి పత్తి వేస్తాం. అది మరీ ఓవర్గా కాలం ఉంటే సుఖ అది ఏం పనిచేయదు, మామూలుగా కాలం ఉన్నప్పుడు పనిచేస్తా సార్. అది
1: మొత్తం దాని మీద ఆధారపడ్డా కూడా ఒకసారి నుక్సాన్ కావచ్చు.
2: నుక్సాన్ కావచ్చు సార్, 100% నుక్సాన్ కావచ్చు. అది బాగా వర్షాలు పడితే దాన్ని ఏం చేయలేము, బెడ్ వేసుక.
1: అయితే ఇప్పుడు ఈ పత్తికి సంబంధించి ఇప్పుడు ఏ దశలో ఉన్నది పంట, ఎట్లా ఇంకా చేతికి రాలంటే ఇంకెంత కాలం పడుతుంది?
2: సో అయితే 2 నెలలు వస్తాయి సార్, పత్తి అయితే 2-3 నెలలు పడుతుంది.
1: అంటే ఈసారి దసరా దీపావళి దాటుతుంది, జనవరి దాకా అవుతుంది.
2: అవును సార, పోతుంది.
1: అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వాతావరణం కూడా ఈ 2 రోజుల నుంచి కొంత మార్పు కనిపిస్తున్నది, ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట ఎట్లా ఉన్నది, దానికి ఏమేమి చేస్తున్నారు, ఈ సమయంలో ఎట్లాంటి ఎగుమతులు చేస్తున్నారు?
2: ఏం లేదు సార్, పత్తులు అయితే ఏం పెరగాలి, చిన్నవి దిగుబడి అయితే రాదు ఈ సంవత్సరం. ఎకరానికి 2-3 క్వింటల్ వెళ్తే మస్తు సార్, అది ఎకరానికి 10 క్వింటల్ వచ్చే 2-3 క్వింటల్ వస్తే మస్తు.
1: అంటే ఇప్పుడు ఎట్లా మీరు సాగు చేస్తున్న పత్తి బీటీ రకమేనా?
2: బీటే సార్, బీటే.
1: ఎప్పటి నుంచి ఇట్లా బీటీ వైపు వచ్చిండ్రు?
2: 10 సంవత్సరాలు అయితే సార్ బీటీ వెళ్ళి.
1: అంటే మొదటి నుంచి వెళ్ళి నుంచి బీటీ సైడ్
2: బీటీ విత్తనం వెళ్ళింది సార్, బీటీ వాడుతున్నాం సార్.
1: ఇప్పుడు సోయా పంటకు సంబంధించి చెప్పు, సోయా ఎట్లా ఉన్నది?
2: సోయా మామూలుగా ఉన్నది సార్, ఉన్న భూములు కొంచెం నీరు వచ్చే భూములలో మామూలుగా మంచిగా ఉన్నది, నీరా బరకాల భూములల్లో ఎండిపోతుంది సార్ అది వర్షాలు లేక.
1: ఇప్పుడు నీళ్ళ వసతి పరంగా చూసినట్లయితే పత్తికి ఎక్కడ నీళ్ళ అవసరం ఉంటుందా, సోయాక?
2: ఎండ కొట్టినప్పుడు అవసరం సార్ ఈ 2 డిసుక, ఎండ కొడితేనే అవసరం.

0: స్పెషల్ వాడితే ఏం అవసరం లేదు.
1: ఇప్పుడు ఈ రెండు పంటల్ని చేస్తున్నప్పుడు మందులల్లో గానీ ఇప్పుడు గడ్డి కలుపు మీరు కలుపు తీయతందుకు కూడా కొంత మందులు వాడతారు, కొందరేమో కూలీని పెట్టి కలుస్తారు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో రెండుకి కలిపి ఒకటే రకమైన మందు వాడతారా, దానికి దీనికి ఏమన్నా వేరే ఉంటాయి?
0: పత్తికి సోయగా సార్, పత్తికి సోయగా వేరే ఉంటాయి.
1: ఇట్లా పత్తిలో కలుపుకి ఏం చేస్తారు, గడ్డిలో కలుపు తీయతందుకు ఏం చేస్తారు?
0: పత్తిలో కలిపి ఎజ్జి లిక్విడ్ అనేది ఉంటుంది సార్, అది స్టార్టింగ్ లో అది వాడతాం. తర్వాత ఇప్పుడు సీ ఫవర్ అది ఉంది, దాన్ని మళ్ళీ పత్తి వేరిన తర్వాత కిందికి షూ పెట్టుకుంటా కొడతాం సార్ దాన్ని.
1: అదే సోయాలు అయితే?
0: సోయాలు అయితే అది ఉంటాయి సార్, అది సోయా గడ్డి మందు సపరేట్ ఉంటుంది, దాన్ని వాడుకుంటాం. ఒకసారి వాడితే సోయా సరిపోతుంది.
1: అది ఇప్పుడు ఈ మందులు కాకుండా కలుపుకి ఇప్పుడు డౌరలు కానీ ఇంకా వేరే కూలీని పెట్టి ఇట్లా రసాయన రహిత పద్ధతులలో అట్లేమైనా చేస్తారా, మందుల మీద ఆధారపడే?
0: మందులు ప్లస్ కూలీల మీద ఆధారపడి ఉంటారు సార్.
1: ఇట్లా ఈ ప్రాంతాల్లో కూలీలు దొరుకుతారు?
0: దొరుకుతారు సార్, ఊళ్ళో ఉంటారు, మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళి కొద్ది రాస్తారు, అట్లా అడ్జస్ట్ చేసుకుంటాం.
1: ఇటు అంటే దగ్గర ఉంటుంది మహారాష్ట్ర?
0: దగ్గర ఉంటుంది సార్, సోనాలకు దగ్గర ఉంటుంది.
1: ఇట్లా సోనాల నుంచి అటు కిన్వట్ మహారాష్ట్ర నుంచి
0: వస్తారు.
1: ఎట్లా డిమాండ్ అంటే ఎట్లా ఉన్నది కూలీలకు ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి?
0: ఆడోళ్ళకైతే 300 సార్, మొగోళ్ళకైతే 500 రూపాయలు.
1: అంటే ఏ సమయంలో కూలీలు ఎక్కువ అవసరం పడుతుంది?
0: పంట తీసేటప్పుడు ఎక్కువ అవసరం ఉంటుంది సార్, కలుపుకు ఎక్కువ అవసరం ఉంటుంది, కలుపు తీయడానికి పంట తీయడానికి.
1: ఈ పంటల సాగుతో పాటు బర్రెల్ని కూడా పెంపకం చేస్తున్నారు కదా, మీకు ఎన్ని బర్రెలు ఉన్నాయి, అవి ఏ రకం బర్రెలు అంటే మన దేశవాళీయా బయట నుంచి తెచ్చినాయి?
0: లోకల్ బర్రే సార్, మన ఇక్కడ లోకల్ బర్రెలు ఉన్నాయి, ఒక 4-5 బర్రెలు ఉన్నాయి సార్.
1: వీటిని ఎట్లా మరి ఇంటి దగ్గరనే పెంచుతారా లేదా పక్కగా దానికి ఏమన్నా షెడ్ అట్లా ఏదన్నా ఉన్నదా?
0: ఏం లేదు సార్, ఇంటి బయటనే కట్టేస్తాం. లోకల్ బర్రెలు కాబట్టి అవి ఏ వాతావరణం కన్నా తట్టుకుంటాయి కాబట్టి ఇంటి బయటనే ఉంటాయి, వాటిని చేనులకు మేపడానికి తీసుకొస్తాం సార్.
1: ఎట్లా మరి పాల దిగుబడి అంటే పాల ఎట్లా వస్తాయి, ఎట్లా ఉంటుంది దిగుబడి?
0: పాలు ఒకటి లోకల్ బర్రెలు కాబట్టి 2-3-4 మధ్యలో పాలు ఇస్తాయి సార్. అట్లా
1: ఇప్పుడు ఈ పాలు మీకు కొంత అదనపు ఆదాయమే తీసుకొస్తున్నది, అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ బర్రెలకు సంబంధించి? అంటే వీటి పాలన చూడాలా, వాటికి సంబంధించి జాగ్రత్తలు ఎట్లా చూసుకుంటారు?
0: ఏం లేదు సార్, డైలీ తీసుకొచ్చి ఇక్కడ పని ఉన్నప్పుడు పని చేసుకుంటా, పని లేనప్పుడు మేపుకుంటాం సార్, దాన్ని పని ఉన్నప్పుడు కట్టేసి పని లేనప్పుడు మేపుకుంటాం సార్ వాటిని.
1: అంటే ఇట్లా ఈ పచ్చి మేతనే ఇస్తారా లేకపోతే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ
0: పంటలో పచ్చి గడ్డి మేపుతాం, ఎండాకాలంలో ఎండుగడ్డి మేపుతాం సార్?
1: అంటే ముందే సిద్ధం చేసి పెట్టుకుంటారా దానికోసం ఎండుగడ్డి?
0: అవును సార్, ముందే సిద్ధం చేసుకుంటాం. ఇక వచ్చేస్తుంది ఎండాకాలం వచ్చేస్తుంది అంటే అక్కడ గట్టి కింద నిర్మల సైడ్ వెళ్ళి అరిగడ్డి తీసుకొచ్చుకుంటాం. మా దగ్గర ఉన్న మొక్కజొన్న అది జొన్న అని రెడీ చేసుకుని పెట్టుకుంటాం సార్ వేసవి కాలం.
1: అయితే ఇప్పుడు పాలు ఎట్లా అంటే మీ ఊర్లోనే అమ్మకమా లేదా బయట కూడా అమ్ముతారు?
0: బయట వెళ్తాం సార్, సిటీకి వెళ్ళి అమ్మకొస్తాం.
1: అంటే ఎట్లా డైరీ ఏమన్నా ఉన్నదా లేదా వాడకంకు ఇళ్లలో
0: ఓటర్లో వస్తాం సార, వాడకం ఇళ్లలో వస్తాం.
1: అయితే ఇప్పుడు బయట అమ్ముతున్నప్పుడు ఎట్లా ఉంటుంది ధర?
0: మినిమం 80 రూపాయలు పోతుంది సార్ లీటర్.
1: ఇప్పుడు మీరే క్యాన్లలో తీసుకొని పోయి బయట పోయి అమ్మి వస్తున్నారు కదా, ఎట్లా మరి పడతలు తింటున్నారు?
0: పడతలు పడుతుంది సార్, 70 రూపాయలతో ఇస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఒక దాదాపు 15 ఏళ్ల నుంచి 2 రకాల పంటలు సాగు చేస్తున్నారు, వానాకాలం అయితే పత్తి సోయ వేస్తున్నారు, అదే యాసంగిలా ఏమేస్తారు?
0: మొక్కజొన్న వేస్తాం సార్, జొన్న వేస్తాం, చెని వేస్తాం సార్, మళ్ళీ నువ్వు సొక వేస్తాం.
1: ఎట్లా ఏవిటికి మంచి డిమాండ్ ఉంటుంది యాసంగి పంటలలో?
0: జొన్నకు మంచి ఉంది సార్, జొన్నకు మొక్కజొన్నకు బాగుంది.
1: ఇప్పుడు మొన్న ఈసారి యాసంగిలా వేసిన జొన్న?
0: అవును.
1: ఎంత వచ్చింది?
0: ఎకరానికి 30 క్వింటాలు వచ్చింది సార్.
1: మళ్ళీ ఈ ఏడు కూడా యాసంగిలో అవే పంటలు వేస్తారు?
0: వేస్తాం సార్, జొన్న మొక్కజొన్న రెండు వేసుకుంటాం.
1: ఈ మొక్కజొన్న ఈ మధ్యలో కొంత సీడ్ మొక్క అని బాగా మంది వేసారు కదా, మీ దగ్గర వేసేది సాధారణ మొక్కనేనా?
0: సీడ్ మొక్కనే సార్, సీడ్ మొక్కనే.
1: సీడ్ మొక్కనే. ఇప్పుడు మామూలు మొక్కకు సీడ్ మొక్కకి ఏమైనా తేడా ఉంటుందా?
0: మేమైతే సాధన మొక్క అంటే తెలియదు కానీ సీడ్ మొక్కలు వేస్తున్నాం సార్, సీడ్ మొక్కలు.
1: ఇప్పుడు ఈ సీడ్ మొక్కలు మీరు వేసిన తర్వాత వీటిని ఎట్లా మరి అమ్మకం?
0: మార్కెట్ తీసుకుంటుంది కదా సార్,
1: మార్కెట్ తీసుకుంటుంది. మొత్తం మీద ఈ 15 ఏళ్ల నుంచి ఒక పక్క వ్యవసాయం చేస్తున్నారు, ఇంకో పక్క బర్రెలు పెంచుతున్నారు, ఈ రెండింటిని పోల్చుకొని చూస్తే ఎట్లా అనిపిస్తున్నాయి?
0: రెండు బాగానే ఉన్నాయి సార్, రెండు బాగానే ఉన్నాయి.
1: అయితే ఇప్పుడు ఇవే రకాల పంటలు సాగు చేస్తారా, భవిష్యత్తులో ఇంకేమైనా పంటలు కూడా మార్చే ఆలోచన ఏమైనా ఉన్నది?
0: బెనిఫిట్ ఉన్న పంటలు ఏదొచ్చినా మార్చుకుంటాం, బెనిఫిట్ ఏదన్నా మంచిగా వస్తే అదే మార్చుకుంటాం సార్.
1: చాలా సంతోషం తోట నాగేష్ గారు, మీ పంటల సాగుతో పాటు బర్రెల పెంపకానికి సంబంధించిన మీ అనుభవాలను మాతో పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పంటల సాగు బర్రెల పెంపకం అనుభవాల గురించి నేరడిగొండ మండలం వడూరు గ్రామానికి చెందిన తోట నగేష్తో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు కే లెనిన్. రైతు అంతరంగం ప్రతి మంగళ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది. ఇంతటితో ఈలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈలటి కిసాన్ వాణి సమర్పణ జి రవీంద్ర. కిసాన్ వాణి ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి 7:00 ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోల సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పీఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పీఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పీఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
0: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే

0: అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం. జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
1: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
0: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే, అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
1: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనవి?
0: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళేంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా May 18 నుండి 25 వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది.
1: ఈ సంవత్సరం మే 15.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్
1: దశల వారీగా.
0: అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి? ఆది కర్మ యోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మ యోగి కూడా వాటికి సంబంధించిందేనా? ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం. ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు, ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి. అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం, అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడి కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటిని కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్ళు అని అంటే ఇదే, కొంచెం తెలియని తనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలా అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియని తనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియని తనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్నట్టు
0: ప్రాధాన్యత
1: తెలియకపోవడం. చాలా సంతోషం నిహారిక గారు, ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగా పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ వందాబాయింట్ 2 FM మనసు నిండా.

Ușaru! Jordar cinema patala shikaru. Mastu mastu matalu maja teche patalato saradaga sandadiga sage ee karyakramaniki entane 0873 code ni jatha chesi 295081 maraka number 2300081 number laku phone lu cheyandi. పసందైన పాటలను అడుగుతూ అందరు మెచ్చే గమ్మతైన ముచ్చట్లను కూడా చెప్పుండ్రి. ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారమవుతుంది. ఆలస్యం చేయకుండా ఇంటర్నెట్ ఫోన్లు చేసుడు షురు చేయండి. అప్పటిదాకా విందాం. వస్తానంటే నేను వద్దంటానా చిత్ర నుండి పాట.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హర్షవర్ధన్. మీరు?
0: ఏం చేస్తుంటావు హర్షవర్ధన్?
1: టెన్త్ క్లాస్.
0: టెన్త్ క్లాస్? ఎట్లా చదువుతున్నావు? మరి మంచిగా చదువుతున్నావా?
1: అవును, మంచిగా.
0: ఈ మధ్య సుట్టి లెక్క వస్తున్నాయి, అవునా?
1: అవును, సుట్టి లెక్క.
0: ఎక్కడ నువ్వు ఇప్పుడు? నిరాలలోనే చదువుకుంటావా, ఆదిలాబాద్కి వస్తావా?
1: జైనత్.
0: జైనత్ వెళ్తావా? అయితే మస్తు మంది దోస్తులు ఉండి ఉండాలా నీకు.
1: అవును, హాస్టల్.
0: ఆహా, ఇప్పుడు ఎక్కడున్నావు మరి?
1: నిరాల.
0: ఇంటికి వచ్చావా రాఖీ పండక్కి?
1: అవును.
0: ఎన్ని రోజులు సుట్టీలు? రేపు వెళ్తావా? నీకు చెల్లి ఉందా, అక్కుందా?
1: చెల్లి.
0: చెల్లి బాగా సతాయిస్తుంది అన్నట్టు నిన్ను, అవునా? చెల్లెలు అంటే అల్లరి చేస్తుంది, అక్క అంటే బాధ్యతగా ఉంటుంది, అవునా? చెప్పు మరి, ఏ పాట విందామని చేసినావు? పుష్ప టూ నుంచి ఏదైనా పాటను వినిపించాలా? పాట వస్తుంది, విందాం మరి.
1: మా ఫ్రెండ్ కోసం.
0: సరే, మీ దోస్తు కోసం ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి మాట్లాడదాం. హలో,
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు కొచ్చన్న మీరు? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే ఆఫ్ చేయరా? ఏ పాట విందామని చేసిండ్రు? తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీకు పసందైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950801, మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
2: హలో మేడం,
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు యూసఫ్?
2: బట్టల పని చేస్తున్నా మేడం.
1: బట్టలదా? టైలరింగ్ అన్నట్టు. చెప్పండి, ఏ పాట విందామని చేసిండ్రు? ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి పాటను అడుగుతున్నారు. మీకోసం మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీకు తెలిసిన విషయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతో పంచుకుంటూ మీకు నచ్చిన పాటలు వినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఫోన్లు చేయండి. ఈ కార్యక్రమం 8 గంటల 45 నిమిషాల దాకానే ఉంటుంది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు మీటింగ్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
3: హలో, నమస్కారం మేడం.
2: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్యామ్ సుందర్ అండి, రంగారెడ్డి జిల్లా న్యూ తిరుమల నగర్ నుంచి మాట్లాడుతున్నా.
2: ఏం చేస్తుంటారు మీరు?
3: కిరాణా షాప్ మేడం.
2: కిరాణా షాప్ అయితే ఇప్పుడు వచ్చేసిండ్రా, ఇంటికి వచ్చిండ్రా?
3: ఇంటికి వచ్చేసినా మేడం.
2: అయితే మీకు ఇప్పుడు మస్తు గిరాయికి ఉంటుంది, రాఖీ పండగ కదా. రాఖీలు అమ్ముతుంటారా?
3: అమ్ముతుంటాం మేడం.
2: అయితే తొందరగానే వచ్చేసిండు మరి.
3: మేడం, మా బాబు ఉంటాడు షాప్ లో,
2: ఇద్దరు కలిసి చూసుకుంటారు అన్నట్టు.
3: ఇద్దరం కలిసి చూసుకుంటాం.
2: ఎట్లా నడుస్తుంది మరి షాప్?
3: పర్వాలేదు మేడం.
2: బాగుందా?
3: బాగుంది మేడం.
2: ఇంకేంటి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకి?
3: ఆదిలాబాద్ మాకు చాలా టైం పాస్ అవుతుంది, చాలా బాగుంది మేడం. మీ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని, వికసిత భారత్ గానీ అన్ని రకరకాల ప్రోగ్రామ్స్ మీరు చెప్తున్నారు, వింటూ ఉంటాం మేడం రెగ్యులర్ గా.
2: అన్ని రకాల విషయాలు తెలుసుకుంటున్నారు అన్నట్టు.
3: అన్ని రకాల విషయాలు తెలుసుకుంటుంటాం, న్యూస్ వస్తుంటాయి ఎనీ టైం,
2: వ్యవసాయం ముచ్చట్లుంటాయి,
3: అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి మాకు.
2: అయితే ట్యూన్ చేసుకుని వింటూనే ఉంటారు 100.2 FM అంతేనా?
3: 100.1 మేడం. ఈ 100.2 చాలా బాగుంది ఇంకా అన్నింటికన్నా.
2: చాలా ధన్యవాదాలండి, సంతోషం మీ మాటలకి. ఏ పాట విందాం మరి ఈ రోజు ఉషారు కార్యక్రమంలో?
3: ఈ సాగర సంగమం సినిమా నుంచి గోపమల అనే పాట.
2: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
3: ఆదిలాబాద్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఇది మీ మా మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో మేడం.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు అజీజ్ భాయ్? ఏంటండి, సరిగ్గా వినిపించట్లేదు. హలో. హలో అజీజ్ భాయ్, సీను చిత్రం నుండి పాటను అడిగినారు, వారి కోసం ఈ పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: మేడం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సంగారెడ్డి జిల్లా పిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గేష్.
0: ఏం చేస్తుంటారు?
1: గ్రానైట్ పార్క్ డిజైన్ వర్క్.
0: డిజైన్ వర్క్ లో అవునా? ఇప్పుడు మస్తు నడుస్తున్నది మీ పని?
1: అవును మేడం.
0: తీరికుంటున్నదా లేదా
1: మేడం?
0: తీరిక ఉంటున్నదా లేదా అంటున్నా.
1: ఉంటది మేడం, తీరిక లేకుండా చేస్తాను మేడం.
0: అవసరమే అంటావా? విశ్రాంతి అవసరమే మనిషికి.
1: విశ్రాంతి అవసరమే కదా మేడం.
0: అవునవును
1: మేడం. దేవుడు తీసుకుపోయేట ఆవిడ ఏం తీసుకుపోరు, విశ్రాంతి ఎక్కువ ఉండాలి.
0: అంతే అంతే, ప్రశాంతంగా ఉండాలి. మన చేయగలిగినంత పని చేయాలా, మంచిగా తినాలా, హాయిగా నిద్ర పోవాలా, సంతోషంగా ఉండాలా, అంతేనా?
1: ఇంత మనశ్శాంతిగా ఉండాలి అంతేగాని పోయేటప్పుడు ఏం తీసుకుపో మేడం.
0: అంతే కదా మరి, అంతే కదా, తృప్తిగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఇవే మన ఆస్తులు.
1: మంచిగా ఉంటది మేడం.
0: అవునవును అవునవును, మీ మనసుకు నచ్చినది ఏది విన్నా సంతోషమే.
1: సంతోషం రూపాయి వచ్చి ఆమదానికి ఉండదు మేడం, సంతోషం మనిషి.
0: అంతే కదా మరి, నాలుగు మాటలు వినిపిస్తాయి, నలుగురు మాట్లాడింది చెవిన పడుతూ ఉంటది, అవునా? మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి రేడియో ద్వారా.
1: అంతే మేడం,
0: వింటూ పని చేసుకోవచ్చు, మళ్ళీ మనం కూర్చొని చూడాల్సిన అవసరం లేదు.
1: అంతే మేడం, మనసుకు బాధ ఉన్నా గానీ మన రేడియో పాట వింటే సంతోషం అనిపిస్తుంది.
0: అంతే కదా, చాలా సంతోషం అండి. మంచి మాట్లాడినరు, మంచి మాటలు చెప్పినరు. ఏ పాట వింటారు మరి ఇప్పుడు మీరు?
1: అభినందన మేడం, ఎదుట నువ్వే.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థాంక్యూ మేడం.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: ఇంతటితో ఈఎల్టీ హుషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్.
1: బతుకు బతికి బతుకురి బతికిస్తూ బతుకమ్మ బతుకు.
2: తెలుగు సాహిత్యంలోని చక్కని వచన రచనల నుండి
1: నీ పాకని ఎత్తు లేదు, నీ జారని లోతు లేదు, మూలజేరి మునుల ఓలె మూగనోము బట్టినాను.
2: కవితలు పద్యాల నుండి ఏర్చి కూర్చిన కండికలను వినిపించే కార్యక్రమం బాస రుచులు
3: ప్రతి గురువారం రాత్రి 9:30 ప్రసారం.
1: ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటుంది.
2: వినడం మర్చిపోకండి. బాస రుచులు గొప్ప రచనల నుండి ఏర్చి

0: వచ్చిన కండికలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9:00, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ വാസരുചുലു చక్కటి వచన రచనల నుండి ఏర్చి కూర్చిన కండికలను వినిపించే కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: బాస రుచులు కార్యక్రమంలో ఇప్పుడు ప్రముఖ కథా రచయిత స్కైబాబా రాసిన కథ నుండి ఒక కండిక, ఇంకా ప్రముఖ కవి డాక్టర్ అల్లూరి వెంకట నరసింహారాజు రాసిన పద్యాలు వింటారు. చదివి వినిపిస్తున్నవారు ఎస్ రాజవర్ధన్.
4: ప్రముఖ కథ రచయిత స్కైబాబా కథ నుండి ఒక ఖండిక. అయాల సైబర్ కేఫుల హుషారుగా అవి ఇవి చూసినాక చాట్ ఓపెన్ చేసిన అయాల్టికి ముందు 2 సార్లు మాట్లాడిన వాసును పలకరిద్దామని పేర్లను ఉరికిస్తున్న జట్న ఒక తాన రుకాయించి వెనుకకు కొన్ని పేర్లు ఓనిచ్చిన సుల్తానా పరేశానైన చాట్ల ఒక ముస్లిం ఆడపేరా, వా ఎండాకాలం ఆకాశంలా ఒక మబ్బుతునుక. క్లిక్ చేసిన అస్సలామాలేకుం, మేరా నామ్ షఫీ, క్యా ఆప్ ముస్సే దోస్తానా కరేంగే అని కొట్టిన. నో రెస్పాన్స్. ఏం చెయ్యాలి, మనసు కొద్దిగా ముడుచుకుపోయింది. వేరే కొన్ని పేర్లు క్లిక్ చేసుకుంటా కొద్దిసేపు గడిపిన. ఆడపిల్లల పేర్లనుకొని మాట్లాడదామనుకుంటే నా పేరు చూసి ఎవరూ రెస్పాన్స్ ఇస్తలేరనిపించింది. ఎక్కువ శాతం ఆడపిల్లల పేర్లు ఆఖరికి మగపోరగాళ్ళయే అని అర్థమై అనవసరంగా టైం వేస్ట్ అనిపించింది. మధ్య మధ్యలా సుల్తానా గురించి చూస్తూనే ఉన్నా. అంతల్నే సుల్తానా లెఫ్ట్ ది రూమ్ అని పడింది. అరేరే, నేను క్లిక్ చేసే టైంకి సుల్తానా వెళ్ళిపోయే మూడ్లా ఉన్నట్లున్నది. సమజై మనసు ఖరాబైంది. ఆ 20 రూపాయల గంట దాకా మళ్ళా అవి ఇవి చూసేసి బయటకొచ్చిన. 2వ రోజు మళ్ళా ఆ టైంకి కొద్దిగా ముందే కేవలం సుల్తానా కోసమే కేఫ్కు పోయిన. పోంగనే ముందుగా చాట్ ఓపెన్ చేసేసి తిరిగి ఇదే రూమ్లకెళ్ళి ఎస్లా చూసిన. యాహూ సుల్తానా ఈజ్ దేర్ క్లిక్ చేసిన. తిరిగి నిన్నటి వాక్యమే కొట్టిన. కొద్దిసేపు టెన్షన్. ఆ బాక్సుల సుల్తానా ఆన్సర్ ఇస్తున్నట్లు పడేసరికి యమ ఖుషి అనిపించింది. జవాబ్ పడింది, అస్సలామాలేకుం, మేరా నామ్ సుల్తానా అంజుమ్, ఆప్కీ దోస్త్ బన్నే మే ముఝే కుచ్ ఎతరాజ్ నయీ హై, ఆప్కే బారే మే ఔర్ కుచ్ బతాయియే. ఇక్కడ లేని సంబరమైంది. ఇక అయాల అన్నం మీద నీళ్ల మీద ధ్యాసుంటే ఒట్టు. అయాల్టి నుంచి షురు ఎంతగనమో కష్టపడి ఎక్కువసార్లు 4 నుంచి 5 టైంకు కేఫ్కు పోబట్టిన. పోయిన కాడినుంచి సుల్తానాతోటి మాట్లాడటమే సరిపోయేది. పోలేకపోయినా తెల్లారి ఎందుకు రాలేదని అడిగేది సుల్తానా. పైసల్లేక అని చెప్పబుద్ధిగాక ఏదో పనిపడ్డట్టు చెప్పేది.

ఒక్కోపారి యమ ఇరకటంలో పెట్టేది, అడగకనే అన్ని తెలుసుకునేది, చెప్పకనే అన్ని చెప్పేది, అబ్బో ఒక్కొక్క పారి చంపేసేది. ఒకపారి మాటలల్లో పెట్టి టకటక క్వశ్చన్లు అడుక్కుంటా మా ఊరి పేరు నేను చెప్పేసేట్లు చేసింది. అంతదాకా తను వాళ్ల ఊరేదో చెప్పలే, నువ్వు చెప్పినప్పుడే నేను కూడా చెప్తాననుకుంటా వస్తున్న నేను. మీ చెల్లెళ్ళను చదివిస్తున్నవా అని అడిగింది ఒకసారి. ఒక ఆమె చదువుతలే, ఇంకొక ఆమె చదువుతుందని చెప్పిన. ఓహో నీకిద్దరు చెల్లెళ్ళా, మరే ఒక ఆమెని ఎందుకు చదివిస్తలేరు అనుకుంటా మళ్ళా. ఏం నిన్నింట్లో ఎక్కువ మాట్లాడనియ్యరా అని అడిగిన నేను ఒక పారి. మా ఇంట్లో నేనే ఎక్కువ మాట్లాడతా, మా చెల్లె అస్సలు మాట్లాడదు అన్నది. ఆహా అయితే నాకొక మరదలు కూడా ఉన్నదన్నమాట అన్న. ఏయ్ హద్దులు మీరుతున్నావు అన్నది. మాఫ్ కర్ణ, మీ చెల్లెల్ని యాది చేసిందని చెప్పు, చాలా చిన్నదైతే ముద్దులు చెప్పు అన్న. మళ్ళా గొడవ, ఆ చెల్లెలి పేరు అడిగితే కూడా చెప్పలే. మా దాది చచ్చిపోతే నేనొక 3 రోజులు పోలే, 4వ రోజు పోయి చూస్తే 3 రోజులు ఎందుకు రాలే అనే క్వశ్చన్ కొట్టి అలిగి కూసున్నది. మా దాది చచ్చిపోయింది, అసలు ఇటు దిక్కు వస్తానికి కుదరలే అని ఎన్ని తీర్లు చెప్పినా వినది. డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు పద్యాలు. నా కవితా వధూటికి వినమ్రత ముఖ్యము, డావుదర్పమున్ శోకులు కాదు, మంచి మనసున్న కురూపిని కూడా ప్రేమతో సాకును, తుచ్చ సౌఖ్యముల ఛాయకు పోదు, రసార్థ దృష్టియేగాక కళారహస్యములకై విహరించును దేశదేశముల్. పదములు లెక్కబెట్టుకొని పద్యము వ్రాయుటగాదు, చందమున్ కుదిరి నటంచు తృప్తి పడకూడదు, భావము శైలి శబ్దముల్ మృదువుగా నుండగావలే, శ్రమించి రచించుట కాదు, హాయిగా పదములు దొర్లివచ్చి యతిప్రాసలలో పడి కూరుచోవలెన్. 7 దశాబ్దములు బ్రతికి ఏమి గ్రహించితి, కూడుగుడ్డయున్ గూడును లేక కొందరును, కోట్లకు కోట్లు గడించు కొందరున్, తోడుగా నుండు కొందరును దోచుకుపోయడివారు కొందరున్, చూడగా చూడగా తెలియచున్నది సృష్టి విచిత్రమంతయున్. జీవితమెల్ల కష్టపడి చేసినదంతయు కన్నుమూసినన్ పోవునదే కదా, తుదకు పుణ్యము పాపము వచ్చునంట ఈ జీవునితో, అదీ ఋషులు చెప్పిన మాట, యథార్థమెద్దియో దైవమెరుంగు, ఈ తనువు దాల్చుటచేత కదా కుశంకలున్. తొడుగును బోలు ఈ తనువుతో నివసించితి నిన్నినాళ్ళు, ఈ నడుమ సమాధిలో తెలిసిన నిజరూపము, రెక్కలార్చుచున్ పుడమిని వీడిపైకెగరిపోయద, శూన్యములోన ఎక్కడో విడిచెదనీ దుకూలమును వేలుపునై విహరింతు హాయిగా. ఈ క్షణమందు నేను మరణించిన ఇంచుక చింతలేదు, సల్లక్షణమైన మేడయు పొలము గడించితి పిల్లవాండ్రకున్ శిక్షణ నిచ్చినాను, విరచించితి చక్కని తెలుగు కావ్యముల్ అక్షరభిక్ష పెట్టిన మహాత్ముల పాదములంటి మృక్యదన్. కూటికి లేక పేద ప్రజ కృంగి కృషింపక, భాగ్యవంతులే లోటును లేక సౌధములలో విహరించుటెగాని, వారు మా సాటి మనుష్యులంచు మనసార తృణమ్మో ఫనమ్మో ఇచ్చి ఆరాటము దిర్చలేర, ధనరాశులు నెత్తిన కట్టుకొందురా. పిల్లకు పాలులేక దురపిల్లెడు భార్యను చూడలేక మేనల్లుడు కూడిరాక, తెగనాడు సమర్థత లేక అప్పుకై కళ్ళలు చెప్పలేక, అధికారులకు దాస్యము చేయలేక, నా ఉల్లము తల్లడిల్లె ఇక ఊరట కూర్చునదొక్క మృత్యువే. చిక్కిన ఎద్దు చచ్చే వరిచేనికి ఎద్దడి వచ్చే, జబ్బుతో ముక్కుచునుండే భార్య నలుమూలల అప్పులే, చంటిబిడ్డక గుక్కెడు పాలులేవు, ప్రతికూల పరిస్థితులిట్లు వచ్చినన్ చిక్కక కుంగిపోక ఇక చేయునదేమిటిలే కృషీవల. పద్యము పద్యమే, ఎవరి పద్ధతి వారిది హుంకరించినన్ హృద్యముగా రచించినను హేయమటంచు పరిత్యజించినన్ మద్యము కాదు, సోమరసమన్న రహస్యమెరుంగకున్న నా విద్యలు విద్యలే, చెరిపివేసిన పోవని ఆద్య విద్యలే. శ్రుత పాండిత్యమునాది పండితులకున్ శుశ్రూషలంజేసి సంస్కృతమున్ నేర్చినవాడగాను, ఎవరో సిద్ధాంతి అన్నట్లునే గతజన్మమ్మున యోగి పుంగవుడనే కానోపు, లేకున్న ఈ గతి కావ్యామృతమేళ గ్రోలుదు రసజ్ఞత్వంబు శోభిల్లగన్. కవి అనిపించుకుంట ఒక కావ్యము రాసిన చాలు, కాని
మానవుడనిపించుకొంటకు సనాతన ధర్మమునాచరించుచున్

ఎవడను నేను? ఇచటకు ఎందుకు వచ్చితి? ఏమి చేసితిన్? చివరకు నేను గమ్యమును చేరెదనన్న తలంపు రావలెన్. అక్షర లక్షరిచ్చిన మహామహులెందరు లేరు, వారికా దక్షతయుండు అద్దీయ ప్రధానముగాదు. రసజ్ఞుడొక్క ఒక్క క్షణమైన తాను పరకాయ ప్రవేశము చేసి లిప్తలో అక్షయలోకములు తిరిగినప్పుడే సార్థకమవు కవికృతులు.

ఇప్పటి వరకు బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత స్కైబాబా రాసిన కథ నుండి ఓ కండిక, ప్రముఖ కవి డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు రాసిన పద్యాలు విన్నారు. చదివి వినిపించిన వారు ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఎల్టీ బాస రుచులు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి గురువారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో సుశీల్ రాణే గురించి విశేషాలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఫిల్మీ గాని హిందీ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం దిల్ వాలే మూవీ చిత్రం నుండి కుమార్ సను ఆలపించిన పాట. సంగీతం నదీం శ్రావణ్, సాహిత్యం సమీర్.

దివ్య కోస్లాకు మార్గదర్శకత్వంలో వచ్చిన చిత్రం సనమ్రే. ఇందులో పుల్కిత్ సామ్రాట్, యామి గౌతమ్, ఊర్వశీ రౌతెల్లా, రిషి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని అర్జిత్ సింగ్ ఆలపించిన సనమ్రే అనే టైటిల్ సాంగ్ ఎంతోమంది శ్రోతలను అలరించింది. మిథున్ సంగీతం సమకూర్చిన ఆ పాట ఫిల్మీ గానే కార్యక్రమంలో మీకోసం.

శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలను ఇప్పుడు విందాం. ధడ్కన్ చిత్రం కోసం సోను నిగమ్, అల్కా యాగ్నిక్ ఆలపించిన యుగల గీతం.

దిల్ తేరా దివానా సినిమా నుండి లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీ ఆలపించిన పాటను విన్నారు. సాహిత్యం శైలేంద్ర, సంగీతం శంకర్ జై కిషాన్. ఇంతటితో ఇయల్టీ ఫిల్మీ గానే హిందీ సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి గురువారం రాత్రి 9:40 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో షమీమ్ అహ్మద్ సితార్ వాదనం వింటారు. షమీమ్ అహ్మద్ ప్రసిద్ధ భారతీయ సితార్ వాద్యకారుడు మరియు స్వరకర్త. ఈయన గుజరాత్లోని బరోడాలో సంగీత కుటుంబంలో జన్మించిండ్రు. తండ్రి ఉస్తాద్ గులాం రసూల్ ఖాన్. మొదట ఈయన తన తండ్రి వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నారు. అయితే సితార్ మీదున్న మమకారంతో 1955 పండిత్ రవిశంకర్ వద్ద శిష్యుడిగా చేరి సితార్ వాయిద్యం నేర్చుకున్నారు. ఈయన ప్రసిద్ధ సీనియా మైహార్ ఘరానకు చెందిన ప్రముఖ కళాకారుల్లో ఒకరు. న్యూయార్క్ కార్నెగీ హాల్, లండన్ క్వీన్ ఎలిజాబెత్ హాల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వేదికలపై సితార్ కచేరీలు చేసిండ్రు షమీమ్ అహ్మద్. క్లింట్ ఈస్ట్ వుడ్ సినిమాతో పాటు పలు అంతర్జాతీయ రికార్డింగ్లలో కూడా పాల్గొన్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు షమీమ్ అహ్మద్ సితార్ వాదనం విందాం.

ఇప్పటి వరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో షమీమ్ అహ్మద్ సితార్ వాదనం విన్నారు. ఇది ఈఎల్టీ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమం. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 3వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ. మనసుకు ఎంతో హాయిని అందించే పాత కొత్త సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం రాజా చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట. సంగీతం ఎస్ఏ రాజకుమార్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

పైసల చుట్టూ తిరిగే మానవ సంబంధాలు, పైసల యొక్క ప్రాముఖ్యత, శక్తి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా పైసా. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఇందులో నాని, కేతరిన్ త్రేసా, సిద్ధికా శర్మ, చరణ్ రాజులు నటించారు. సాయి కార్తిక్ సారథ్యంలో స్వరాలు సమకూరాయి. ఇప్పుడు పైసా చిత్రం నుండి శ్వేతామోహన్ సాయి కార్తిక్ గళం నుండి పాటను విందాం.

శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని. బెంగాలీ నవల సాగరిక ఆధారంగా తెలుగులో వచ్చిన చిత్రం ఆరాధన. ఈ సినిమాని 1962 వి మధుసూదన్ రావు తెరకెక్కించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, రేలంగి, గిరిజ ఇలా ఎంతోమంది ప్రముఖులు నటించారు. ఈ సినిమాకి సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఇప్పుడు పిసిసిలా ఆలపించిన ఓ గీతాన్ని విందాం.

అత్యంత అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వేటూరి సుందరరామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి ఎంతో రమణీయమైన స్వరాలు సమకూర్చిన కేవీ మహాదేవన్, మధురమైన సంగీత ఆలాపనలో అంతే అద్భుతంగా ఆలపించిన శ్రోతల మనసులు గెలుచుకున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల యుగల గీతం మధురిమలో మీ అందరి కోసం. చిత్రం సప్తపది.

మీరు విన్న ఈ పాటతో ఇయాల్టి మధురిమ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. రేపటి మధురిమలో మరిన్ని పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 82%, గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో దేవి స్తోత్రం వింటారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:15 తిండితో మనం శీర్షికన రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత. ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్ర వ్యవసాయాధికారిని ఈ సందేరానితో ముచ్చట శృణవామ సంస్కృతం సంస్కృతాన్ని విందాం. దోర్బల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక 4వ భాగం. ఇంకా రాకిట్ల పుణ్యం గురించి రచయిత పాత్రికేయుడు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం. కవిత శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలను వింటారు. రేపు జమట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తల్లి ఏనుగు పాఠం కథ, ఇంకా పెద్దల మాట కథల సంపుటి నుండి బాధ్యత కథలను వింటారు. శక్తి స్త్రీల కార్యక్రమంలో 5:45 కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరుకి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చట ప్రసారమవుతుంది. గిరిపదం కార్యక్రమంలో రేపు జమట్ల 6:20 భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కడుపు అయ్యుబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు, ఇంకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటారు. రేపు రాత్రి 7:15 ఇలా పాడి పశువుల ఎంపిక మరియు యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. మీరు ఇంట్లో ఫోన్లు చేసి మీ ప్రశ్నలు సందేహాలు ఏమున్నా నివృత్తి చేసుకోవచ్చు. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 23వ భాగంలో

సుశీల్ రాణే గురించి విశేషాలను వింటారు. గీతంకి బాహర్ కార్యక్రమంలో రేపు రాత్రి 9:45 అలనాటి నటి కుంకుమ నటించిన పాత హిందీ చిత్రాల్లోని పాటలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 3వ భాగం వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోలో సమయం 11:01 దాటి 53 సెకండ్లు. ఇంతటితో ఇయల్టీ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొదుగుల 5:50 100.2 MHz ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ అండ్ ఏఐఆర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.